ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 27వ రోజు క్రీస్తు శకం 2000

2026 సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెగనీయకు తెగనీయకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ వేముల ప్రభాకర్, సంగీతం శ్రీ సురేంద్రనాథ్ కాలే.

తెగనీయకు తెగనీయకు దారం అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ వేముల ప్రభాకర్, సంగీతం శ్రీ సురేంద్రనాథ్ కాలే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇంతవరకు జంజాల పాపయ్య శాస్త్రి విరచిత భక్తి గీతాలు విన్నారు. భక్తిరంజనీ కార్యక్రమంలో ఇప్పుడు వింటారు నాతీయ కలాం.

0: నాతీయ కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

0: الله لا يهدي القوم الكافرين. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు విశ్వపరిభోషికుడు, మానవ నిర్మాత, ఇహపరల స్వామి, యజమానియుటి వంటి ఆ అల్లాహకు మాత్రమే శభిస్తాయి. ఆయనే ఈదే చేపలను, ప్రాకే పాములను, ఉదయించే సూర్యుడిని, అస్తమించే చంద్రుడిని, ఈ భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదానికి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే చెందుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర బక్రాలో ఇలా తెలియజేస్తున్నాడు, ఓ విశ్వాసులారా, కేవలం పరులకు చూపటానికి, అంటే ఇతరులకు చూపటానికి తన ధనం ఖర్చు చేస్తూ అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించిన వారిని మాదిరిగా మీరు చేసిన మేలును చెప్పుకొని ఉపకారం పొందిన వారిని కష్టపెట్టి మీ దాన ధర్మాలను వర్ధపరుచుకోకండి. ఇలాంటి వారిని పోలిక మట్టి కప్పుకున్న ఒక నున్నని బండపై భారీ వర్షం కురిసి మట్టి కొట్టుకుపోవుగా అది ఉత్తగా మిగిలి పోయినట్లుగా ఉంటుంది. ఇలాంటి వారు తము సంపాదించిన దాని నుండి ఏమీ చేయలేరు, మరియు అల్లాహ్ సత్య సత్కారాలకు సన్మార్గం చూపడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు అంటే, మీరు సంపాదించిన సంపాదనలో ఇతరులకు కూడా, పేదవాళ్ళకు కూడా మీరు దానం చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు చేసే దానము మీరు ఇతరులకి చూపించే విధంగా దానము చేస్తే అది ఏమాత్రము చెల్లదు. కావున మీరు ఒకవేళ కుడి చేతితో దానము చేస్తే అది యొక్క దానము ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నారు. మరి కావున ఈరోజు ఏదైనా ఒక దానము చేయాలి అని అంటే చాలామంది మానవులు, సోదరులు ఏం చేస్తున్నారు అంటే ఒక సెల్ఫీ తీసుకొని, ఒక ఫోటోలు తీసుకొని ఎన్నో విధాలుగా దాన్ని వైరల్ చేసుకుంటూ వాళ్ళకి ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది. కావున ఇస్లాం మార్గం ఏమి చెబుతుంది అంటే, ఒకరికి హాని కలిగించడం, ఒకరికి సాటి కల్పించడం ఇస్లాంలో ఏమాత్రము లేదు. కావున మనం చేసే మంచి మనకి ఈ భూలోకంలో, అదేవిధంగా పరలోకంలో కూడా మనకి దీనికి ప్రతిఫలం దక్కుతుంది అనేసి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ కేవలం ఈ భూమి ప్రపంచం అన్నది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా మంచి గొప్ప అవకాశాన్ని ప్రసాదించాడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఖురాన్ దైవ మార్గంలో మనందరినీ నడిపించాలని, మరి అదేవిధంగా ఖురాన్ యొక్క సూక్తులు యొక్క ఛానల్స్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఖురాన్ యొక్క దైవ మార్గంలో మనందరినీ కూడా నడవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. తదాస్తు.
1: షేక్ అబ్దుల్లా గారి వ్యాఖ్యానంలో ఖురాన్ సూక్తులు విన్నారు ఈనాటి చింతన కార్యక్రమంలో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పురుగు గుడ్ల నియంత్రణకు ట్రైకోగ్రామా వాడుక, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: ఈసారి చాలా పంటలు మనం ఆలస్యంగా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఎల్నినో ప్రభావం వల్ల వానలు ఆలస్యంగా పడటం, నీటి లభ్యత లేకపోవటం, ఇంకా భవిష్యత్తులో కూడా మనం పండించేటువంటి పంటలకి చివరి దశల్లో మనము ఈ నీటి కొరత కూడా

ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు శాస్త్రవేత్తల సిఫార్సు మేర తక్కువ కాలపరిమితి కలిగినటువంటి, తక్కువ నీటి అవసరాలు ఉన్నటువంటి పంటలనే చాలా వరకు ఎంచుకున్నాం. ఇక్కడ మనము ఖర్చు కూడా తగ్గించుకో

0: ఏదేమైనా పంటని మనము మొదటి దశ నుంచి గమనించుకోవటం చేయాలి. అలాగే పంట నాశించేటువంటి పురుగు పుట్టని తీవ్రస్థాయికి వెళ్ళనివ్వకుండా ముందు నుంచే నియంత్రించడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి ఏదైనా పురుగు గుడ్డు పెట్టి దాంట్లోంచి లార్వా బయటకు వచ్చి అది పంటని కొరికి తిని తర్వాత మళ్ళీ నిద్రావస్థకెళ్ళి మళ్ళీ రెక్కల పురుగు తయారై ఇది జీవిత చక్రంగా నడుస్తూ ఉంటుంది. ఈ నాలుగు దశల్లో మనము మొదటి దశల్లోనే ముఖ్యంగా గుడ్డు దశలోనే నియంత్రించినట్లయితే పంటకు నష్టం ఉండదు. ఒకసారి లార్వాగా తయారైన తర్వాత పంటకు చాలా నష్టం చేస్తూ ఉంటాయి. అందుకే మనం ఎప్పటికప్పుడు పంటను గమనించుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా గుడ్డు దశలోనే మనం ఆ పురుగులను నియంత్రిస్తూ ఉండాలి. అదృష్టవశాత్తు చాలా రకాల పురుగులకి గుడ్డు దశలోని నియంత్రించడానికి ఉపయోగపడేటువంటి మనకి జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. అసలు పొలంలో మనం తిరుగులాడుతున్నప్పుడు పంట మీద ఈ ఆకులు వెనక ఈనల మీద అక్కడక్కడ గుడ్లు కనిపిస్తూ ఉంటాయి. బాగా నిశ్చితంగా కనుక మనం పరిశీలిస్తే ఆ గుడ్డు దేని పురుగుది, ఎట్లా పెట్టింది అది, ఇది తర్వాత తర్వాత ఎంత ప్రమాదకరమైన పురుగు అనేది కొంత మనకు అవగాహన ఉంటే ఓహో పురుగు రాబోతుంది అనేది మనకు తెలుస్తుంది. అది కూడా ఏ పురుగు మన పంటను నష్టం చేయబోతుంది కూడా మనకు అర్థమైంది. కానీ అందరికీ గుడ్డు దశలోనే పురుగుని గుర్తుపట్టడం అనేది అంత సులువు కాదు. దానికి మనం ఎంచుకోదగ్గ సులువైన మార్గం ఏంటంటే లింగాకర్షక బుట్టలు. ఇవి పంట మొదటి దశ నుంచి మనము మొదట్లో ఈ లింగాకర్షక బుట్టలు కనుక ఎకరాకు ఒక 4-5 పెట్టుకున్నాం అనుకోండి, ఆ సంబంధించిన పురుగు మనకి గత సీజన్లో కూడా బాగా ఇబ్బంది పెట్టింది, మనకి అనుమానంగా ఉంది అని అనుకున్నట్లయితే ఆ లింగాకర్షక బుట్టల్లో మగరెక్కల పురుగులు చాలా పడతాయి. ఆ సంబంధించినటువంటి మగరెక్కల పురుగులు, ఉదాహరణకి వరింది, వరిలో కాండం దొల్చే పురుగు సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలు పెడితే ఆ మగరెక్కల పురుగులు పడతాయి. ఆ మగరెక్కల పురుగులు ఒక్కొక్క బుట్టలో ఎన్ని పడ్డాయి అనే దాన్ని బట్టి పురుగు బాగా ఎక్కువ రాబోతుందా, తక్కువ ఉందా, పెద్ద సమస్య లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఓహో పురుగు రాబోతుంది, మగరెక్కల పురుగులు బుట్టలో పడ్డాయంటే ఆడరెక్కల పురుగులు కూడా ఎక్కడో ఉంటాయి, ఆడరెక్కల పురుగులు తొందరలో గుడ్లు పెడతాయి పంట మీద, గుడ్లు పెట్టి తర్వాత దాని పిల్లల పురుగులు వచ్చి మన పంటకు నష్టం చేస్తాయి అనేది మనం నిర్ధారించుకోవాలి. ఇట్లా మనం కొంత అవగాహన పెట్టుకున్నట్లయితే కనుక పురుగు నియంత్రణ సులువు అవుతుంది. ఇది చేసినాక పంట మీద గుడ్లు ఉన్నాయి అని నిర్ధారించుకున్నట్లయితే మనము ఈ గుడ్లని నాశనం చేసేటువంటి గుడ్డు పరాన్నజీవిని పొలంలో వదలాలి. మనకు అందుబాటులో ఉన్నటువంటి సులువుగా తెచ్చుకోగలిగినటువంటి గుడ్డు పరాన్నజీవి ఏంది, ట్రైకోగ్రామ. ఈ ట్రైకోగ్రామ అనేటువంటి చిన్న కందిరీగ మన కళ్ళకు కనిపించి కనిపించినంతగా ఉంటుంది. ఈ కందిరీగలు పంట మీద నష్టం చేసే పురుగులు పెట్టేటువంటి గుడ్లను వెతుక్కొని వాటిని నాశనం చేస్తుంది. కాబట్టి మనము ఈ గుడ్లను తెచ్చుకోవాలి. ఈ గుడ్లను ఎలా తెచ్చుకోవాలి, మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ పరిశోధనా కేంద్రాల్లోను జీవనంతర ప్రయోగశాలల్లోను ఈ గుడ్ల అట్టలు అమ్ముతారు. అంటే అట్టల మీద గుడ్లు అతికిచ్చి ఆ అట్టల్ని మనకిస్తారు, 20,000, 40,000 అట్లా. ఒక్కొక్క అట్ట మీద ఒక 20,000 గుడ్లు ఉండే అనుకుందాం. ఆ అట్టలు మనం తెచ్చుకొని మనము వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవడానికి మధ్యలో వాళ్ళు మనకి స్థలం ఇస్తారు, అక్కడ గుడ్లు అతికిచ్చరు. అలా కత్తిరించుకొని ఆ ముక్కల్ని తీసుకెళ్ళి మన పంటలో ఆకులు వెనక ఒక పిన్నిస్తుటో గుణుసుతుటో కుట్టేస్తాం. వాటిల్లోంచి ఆ గుడ్లలోంచి మనకు సహాయం చేసేటువంటి మిత్త కందిరీగలు ట్రైకోగ్రామ బయటకు వస్తాయి. బయటకు వచ్చి అవి ఎంత పొలమంతా తిరుగుతూ ఉంటాయి. తిరిగి తిరిగి వీటికి ఎక్కడైనా గుడ్లు కనిపించినాయి అనుకోండి, ఆ గుడ్ల మీదకెళ్ళి ఆ గుడ్డు మీద ఈ కందిరీగ తన కొండని, వెనక కొండ ఉంటుంది కదా కందిరెక్కి, దాన్ని దించి లోపలికి దీని గుడ్డు పెట్టుకుంటుంది. దాంతో నష్టం చేసే పురుగు గుడ్డు మురిగిపోద్ది, దాని నుంచి లార్వా బయటికి రాదు, పంటకు నష్టం చేయదు. ఇలా మనం ఎన్ని రకాల పురుగుల్ని నియంత్రించడానికి అవకాశం ఉందంటే మనం సాగు చేసే పంటల్లో వరిలో కాండం దొచ్చే పురుగు, అలాగే ఆకుముడత పురుగుని, మొక్కజొన్నలో కత్తెర పురుగుని, అలాగే చెరుకులో పీక పురుగుని, అంతేకాకుండా కాండం దొచ్చే పురుగు చెరుకులో కూడా వస్తుంది, దాన్ని వేరుశనగలో వచ్చేటువంటి ఆకుముడతని, టమాటాలో మరి వంగలో బెండలో వచ్చేటువంటి కాయదొలుచు పురుగు ఉంది, మామూలుగా పైన కొమ్మ అలాగే కాయదొలుచు పురుగు రెండిటికి నష్టం చేస్తూ ఉంటుంది. ఈ వంగలు వచ్చినప్పుడు పైన తునిగి ఏలాడబడతా ఉంటుంది మనకి కొమ్మ, ఆ పురుగు చాలా ఇబ్బంది పడతూ ఉంటుంది. ఆ పురుగు నియంత్రించడానికి కూడా ఈ ట్రైకోగ్రామ అట్టలు ఉపయోగపడతాయి. కాబట్టి మనం వాటిని తెచ్చుకొని వదులుకోవటం అనేది చాలా చాలా అవసరం. వరిలో మనకి ఎకరాకు 40,000 గుడ్లు, అదే మొక్కజొన్నలో కూడా సుమారు అన్నీ సరిపోతాయి. ఇతర పంటల్లో చాలా వరకు మనకి వేరుశెనగ కానీ టమాటా బెండ వంగ ఇలాంటి అన్నింటిలో కూడా ఎకరాకు 20,000 సరిపోతాయి.
1: ఇవి చాలా సులువుగా చాలా తక్కువ ఖరీదులో తెచ్చుకొని వాడుకోవచ్చు. పెద్ద సమస్య ఏం కాదు. మనకి పంటను బట్టి ఎలా వాడుకోవాలనేది మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు మనకి వివరంగా.

0: దాన్ని బట్టి వాడితే సరిపోయింది. మనం పంట వేసిన తర్వాత ముందు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు 1-2 రోజులు సిద్ధం చేస్తారు, మనం తెల్లి తెచ్చుకొని వాటిని పంట కుట్టడమే. ఎంత సులువైన మార్గం ఇది, మనం చేద్దాం. ప్రయత్నించి చూస్తే దాని ఫలితాలు కూడా తెలుస్తాయి మనకి.
1: ఇంతవరకు మీరు వివిధ పురుగుల గుడ్ల నియంత్రణకు ట్రైకోగ్రామా వాడుక ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు గానీ ఉరుములతో కూడిన జల్లులు గానీ కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలోని సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సమాచారం. ఈరోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే ఈ నెల 21వ తేదీ వరకు, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు జీవన విధానాన్ని పెంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై రాజమహేంద్రవరం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి అమ్మాజీ గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, ఇంకా వ్యవసాయ సమాచారంలో పరాన్న జీవులను ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించడం ఎలా, ఈ అంశంపై కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాలి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇలా దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉండదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉండదు. కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి

0: ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ,
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
3: మంచి సబ్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10-15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ని కూడా పెంచాల ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్ధపడింది.
0: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

0: చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు తరలివచ్చి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रवर्तमानस्य राष्ट्रव्यापिनः सेवा संकल्पाभियानस्य शुभारम्भः कृतः। अस्य अभियानस्य मुख्योद्देश्यं जनसेवायां प्रधानमन्त्रिणः प्रतिबद्धतां प्रकाशयितुं तथा जनान् विशेषतः युवकान् सेवाकार्येषु प्रवर्तयितुं प्रोत्साहयितुं च अस्ति। अनेन अभियानेन गुजरात राज्यस्य मुख्यमन्त्री रूपेण श्रीमोदिनः 1-2000 वर्षस्य अक्टूबर मासस्य 7 दिनांके शपथ ग्रहणस्य 25 वर्ष पूर्तिरपि स्मर्यते। अभियानम् आगामी मासस्य 17 दिनांक पर्यन्तं प्रवर्तिष्यते। विदेश मन्त्रालयेन पारपत्र संशोधन नियमाः 20/26 इति अधिसूचिताः, येन 80-90 शततम वर्षस्य पारपत्र नियमेषु संशोधनं कृतमस्ति। संशोधनानुसारं 15 वर्षात् न्यून वयस्काय बालकाय प्रदत्तं 36 पृष्ठयुतं साधारण पारपत्रं 5 वर्षपर्यन्तम् उत वा तस्य 18 वर्षवयः प्राप्तिपर्यन्तम् एतयोः यत् पूर्वं भवति तत् पर्यन्तं वैधं भविष्यति। अमेरिका देशे भारतस्य राजदूतः विनयमोहन क्वात्रा उक्तवान् यत् भारतं विश्वस्य शीघ्रतम वर्धमानासु प्रमुखासु अर्थव्यवस्थासु अन्यतमं तथा ऊर्जसः तृतीयः बृहत्तमः उपभोक्ता अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः थिम्फू नगरे भूटान नरेशेन जिग्मे खेसर नामगेल वांगचुक इत्यनेन सह मेलनं कृतवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकरः उक्तवान् यत् भारत भूटानयोः मध्ये विद्यमानां विशिष्टां मैत्रीम् इतोऽपि सुदृढीकर्तुं भूटान नरेश द्वारा प्रदत्त मार्गदर्शनं महत्वपूर्णमस्ति। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याम् आयोजिते तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतेन अफगानिस्तान दलं 27-100 धावनांकः पराजित्य त्रिस्पर्धात्मिका श्रृंखलायां सर्वासु तिसृषु स्पर्धासु विजयः अधिगतः इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఈరోజు అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం, అలాగే స్వాతంత్ర సమరయోధులు శ్రీ గరికపాటి మల్లావధాని గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం, అల్జీమర్స్ అవగాహన ఈ అంశంపై విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎస్ గోపి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ మునగ అంశాలు వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మరణాల ధర్మారావు బృందం వారి నాదస్వర వాదనం ప్రసారమవుతుంది. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామాంజనేయులు. పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 పాటల పల్లెకి కొనసాగుతుంది. ఈ ఉదయం 11:00-12:00 మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. అంశం ఘాటు పాటల బాటలో. 12:10 మధుమంజరి సినిమా పాటలు ప్రసారమవుతాయి. హిందీ చిత్రగీతాలు వింటారు. 12:40 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 ప్రయాణాల్లో ప్రమాదాలను నివారిద్దాం.

0: శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు. ఇక సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, మధురమైన చిత్రగీతాలు వింటారు. 5:55 నిమిషాలకు ఉద్యోగ వార్తలు, 6 గంటలకు సమాచార వాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 నిమిషాలకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ప్రాంతీయ వార్తలు. 6:30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ ఏ ఆనంద శ్రీహరి మృదంగలై విన్యాసం ప్రసారమవుతుంది ఆదితాళంలో. అనంతరం స్వచ్ఛత హీ సేవ, వికాసం మున్నగు అంశాలు వింటారు సాయం సమీరం కార్యక్రమంలో. 7:00 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 నిమిషాలకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు జీవన విధానాన్ని పెంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఈ అంశంపై రాజమహేంద్రవరం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి అమ్మాజీగారి ప్రసంగం, జానపద గీతం. అనంతరం వ్యవసాయ సమాచారంలో పరాన్న జీవులను ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించడం ఎలా, ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 8:00 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు, శ్రీ ఎంజి నందన భట్. గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. స్పాట్లైట్ 9:15 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నిమిషాలకు స్వరమాలిక సినిమా పాటలు. 10:00 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం వింటారు. 10:45 నిమిషాలకు ఆపాత మధురాలు. 11:10 నిమిషాలకు రేపటి ప్రసార ముఖ్యాంశాలు, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన, నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
2: भारत हर वो कदम उठा रहा है जो हमें सेमी कंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए. भारत मदर ऑफ डेमोक्रेसी है. ऐसा देश जब एक क्रिटिकल इंडस्ट्री में सफल होता है तो इससे पूरी दुनिया की सप्लाई चेन को ताकत मिलती है. और आज जब सप्लाई चेन वेपनाइज हो रही है तब तो इसकी महत्ता बहुत बढ़ जाती.
1: भारत देश डिजाइन सामर्थ्यों ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని సెమికాన్ 2.0

0: ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
1: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్ధిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015 ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్ధిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలామంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని, ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఓస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య, సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6,145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13,756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1,286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్ తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410 పెరిగింది. మరో 6,145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో అల్జీమర్స్ అవగాహన. ఈ అంశంపై విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎస్ గోపి గారితో పరిచయ కార్యక్రమం, గాంధీ మార్గం, పుష్పాంజలి మునుగు అంశాలు ఉంటాయి.

ఈరోజు నేటి మాటలో రెండు అంశాలు. ముందుగా అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం. ఈరోజు అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవాన్ని మన దేశంలో జరుపుకుంటూ ఉంటాము. ఒకే పని చేస్తున్నప్పుడు ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ వేతనం ఎందుకు? ఈ ప్రశ్నలోనే సమాన వేతనం అనే అంశం యొక్క ప్రాధాన్యత దాగి ఉంది కదూ. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మహిళలు పురుషులు సమానమైన అర్హతలు, నైపుణ్యాలు, బాధ్యతలతో ఒకే విధమైన పని చేస్తున్నప్పుడు వారికి సమాన వేతనం అందాలనే సందేశాన్ని ఈరోజు మనందరికీ అందిస్తుంది. నేటి మహిళలు ఇంటికే పరిమితం కావడం లేదు. వ్యవసాయం నుంచి అంతరిక్ష పరిశోధన వరకు, పాఠశాల నుంచి పార్లమెంటు వరకు, వైద్యం నుంచి సాంకేతిక రంగం వరకు,

ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో సమానమైన పనిచేసిన మహిళలకు పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం అందుతున్న పరిస్థితులు ఇప్పటికీ మనకు కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, సమానత్వం, గౌరవం, సామాజిక న్యాయానికి సంబంధించిన విషయం. ఒక మహిళ సంపాదించే ప్రతి రూపాయి ఆమె కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్యం, భవిష్యత్ అవసరాలకు ఆ ఆదాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే మహిళల శ్రమకు తగిన విలువ ఇవ్వడం అంటే ఒక వ్యక్తికి మాత్రమే న్యాయం చేయడం కాదు, మొత్తం కుటుంబానికి, సమాజానికి బలోపేతం, ప్రోత్సాహం అందించడం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వమైన హామీ ఇస్తుంది. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం కూడా మన దేశంలో ఎంతో ప్రాధాన్యత పొందింది. అయినప్పటికీ అసంఘటిత రంగం, వ్యవసాయం, గృహ ఆధారిత పనులు వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఇంకా వేతనంలో అసమానతను పొందుతున్నారు. ఈ పరిస్థితిని మారాలంటే ముందుగా మన ఆలోచన విధానం అయితే మారాలి. ఉద్యోగిని ఆమె లింగాన్ని బట్టి కాకుండా ఆమె ప్రతిభ, అర్హత, అనుభవం, పనిచేసే విధానం ఆధారంగా అంచనా వేయగలగాలి. సంస్థల్లో వేతన విధానాలు పారదర్శకంగా ఉండాలి. మహిళలకు మెరుగైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. సమాన వేతనం అనేది మహిళలకు ఇచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ కాదు, వారి చేస్తున్న పనికి, చూపిస్తున్న ప్రతిభకు దక్కాల్సిన న్యాయం. కాబట్టి ఈ అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక విషయాన్నైతే గుర్తుంచుకుందాం. పని ఒకటే అయితే వేతనంలో తేడా ఉండకూడదు, అర్హత ఒకటే అయితే అవకాశాల్లో వివక్షత ఉండకూడదు. ప్రతిభకు లింగభేదం లేదు కాబట్టి ప్రతిఫలంలోనూ భేదం ఉండకూడదు. సమాన పని, సమాన వేతనం, సమాన గౌరవం, ఇదే సమానత్వ సమాజానికి పునాది.

ఈరోజు నేటి మాటలో రెండో అంశం, తెలుగు సాహిత్య చరిత్రలో కవిగా, సంస్కృతాంధ్ర పండితునిగా, అవధానిగా, స్వాతంత్ర సమర యోధినిగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన మహనీయులు గరికపాటి మల్లావధాని గారు. 1899 సెప్టెంబర్ 18వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో సీతారామయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించిన అవధాని గారు చిన్ననాటి నుంచే సంస్కృతాంధ్ర భాషలపై ఆసక్తిని పెంచుకున్నారు. కొవ్వూరు ఆంధ్ర గిర్వాణ విద్యాపీఠం, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం చేశారు ఆయన. సీతారామ శాస్త్రి, పురిగళ్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, సుబ్బరాయ శాస్త్రి వంటి మహాపండితుల వద్ద సంస్కృత భాషా సాహిత్యాన్ని అభ్యసించారు. కొంతకాలం జమీందారుల ఆశ్రయంలో కవితాగోష్ఠులు, అష్టావధానాలు నిర్వహించిన ఆయనకు సన్మానంగా భూవసతి లభించింది. నరసాపురంలో జరిగిన కవిశేఖర బిరుదును ఆయన అందుకోవడం జరిగింది. 1922 ఏలూరులోని గాంధీ ఆంధ్ర జాతీయ విశ్వవిద్యాలయంలో సంస్కృతాంధ్ర పండితునిగా ఆయన కొంతకాలం పనిచేశారు. తర్వాత వివిధ ముద్రణాలయాల్లో గ్రంథ పరిశోధన చేసి 1947 సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో తెలుగు పండితునిగా చేరి ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దారు మల్లావధాని గారు. ఆయన జీవితంలో స్వాతంత్ర్యోద్యమానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921 ఆయన చదువు మానేసి మహాత్మాగాంధీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. గ్రామ గ్రామాన తిరిగి జాతీయ గీతాలు రచించి పాడుతూ ప్రజల్లో దేశభక్తిని, చైతన్యాన్ని ఆయన నూరిపోశారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించారు మల్లావధాని గారు. కవిగా కూడా మల్లావధాని గారు అనేక రచనలు చేశారు. దేశభక్తి గళం, భారతాంబికా శతకం, విద్యార్థి శతకం, ఋతుషట్కం, శివ నివేదనం, శంకర జననం, పుష్ప వివేకం, పండిత రాయలు, ఆదర్శ జ్యోతి, దిగంబరి వంటి రచనలు ఆయన సాహిత్య ప్రతిభకు అద్దం పడతాయి. అవధాన రంగంలోనూ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సుమారు 20 అష్టావధానాలు నిర్వహించిన

రచన సమస్య, దత్తాక్షరి, వర్ణన, కావ్యపఠనం, వ్యస్తాక్షరి, పురాణ పఠనం, చదరంగం, అప్రస్తుత ప్రసంగం వంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించారు. కవి, పండితులు, అవధాని, స్వాతంత్ర సమరయోధులు ఈ నాలుగు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన గరికపాటి మల్లావధాని గారు 1985 జనవరి 5వ తేదీన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇవి ఈరోజు నేటి మాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: అభిమానాస్పదం ఈ చిత్రం నుండి. శ్రేయా ఘోషల్, ఉన్నికృష్ణన్ పాడిన పాట విన్నారు శ్రోతలు. ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం, అల్జీమర్స్ అవగాహన ఈ అంశంపై విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎస్ గోపి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. నమస్కారం అండి డాక్టర్ ఎస్ గోపి గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. డైరెక్ట్ గా పాయింట్ కొద్దాం, డిమెన్షియా అంటే ఏమిటి చెప్తారా?
1: ఈ డిమెన్షియా అనేది ఒక వ్యాధి కాదండి, ఇది ఒక పరిస్థితి అన్నమాట. ఇందులో మతి మరుపు, ఆలోచన శక్తి తగ్గిపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రవర్తనలో మార్పులు రావడం, సాధారణంగా మతి మరుపుతో పోలిస్తే వ్యక్తి జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఇది
0: మతి మరుపు వల్ల ఎటువంటి ప్రమాదాల వరకు వెళ్ళొచ్చు, లేకపోతే మనిషిని ఎలా మార్చేస్తుంది మతి మరుపు?
1: ఈ చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం సహజం అండి, ఎవరైనా చిన్న చిన్న విషయం మర్చిపోతుంటారు. కానీ అది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినట్లయితే దాన్ని మనం డిమెన్షియా అంటాం. ఉదాహరణకి తాళం ఎక్కడ పెట్టామో మర్చిపోతుంటాం మనం, కానీ ఆ తాళం దేనికోసం వాడాలి, ఎప్పుడు వాడాలి అది మర్చిపోతే దాన్ని డిమెన్షియా అంటారు.
0: సార్, ముఖ్యంగా అడగవలసింది ఒకటేనండి, ప్రతి మతి మరుపు డిమెన్షియా అయిపోతుందా?
1: ప్రతి మతి మరుపు డిమెన్షియా అవ్వదండి. చాలా మతి మరుపులు ఈజీగా ట్రీట్ చేయొచ్చు, అంటే వైద్యం ఉంది దానికి, వైద్యంతో మతి మరుపును మనం నివారించవచ్చు. కొన్ని డిమెన్షియాస్, ఫర్ ఎగ్జాంపుల్ డీజెనరేటివ్ డిమెన్షియా, బ్రెయిన్లో శిలా ఫలకాలు ఏర్పడతాయి, అంటే ఎమైలాయిడ్ ప్లేక్స్, న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్, వాటి వల్ల అల్జీమర్స్ డిమెన్షియా వస్తుంది. బ్రెయిన్ డీజెనరేషన్ అంటే బ్రెయిన్ నార్మల్గా ఉండే పరిమాణం అది తగ్గిపోయి డిమెన్షియా వస్తుంది, అవి డీజెనరేటివ్ డిమెన్షియా అంటారు. అంటే అల్జీమర్స్ డిమెన్షియా, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, లివీ బాడీ డిమెన్షియా, అలాగే హంటింగ్టన్ డిమెన్షియా, ఇవన్నీ డీజెనరేటివ్ డిమెన్షియాస్. అలాగే కొన్ని డిమెన్షియాస్ జెనెటిక్ మ్యుటేషన్లు కూడా వస్తాయి, వంశపారంపర్యం కూడా డిమెన్షియాస్ రావచ్చు, అవి జెనెటిక్ డిమెన్షియాస్. చాలామందికి మనం తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల, అంటే బీ12 డెఫిషియన్సీ, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, లేదంటే తలకు దెబ్బతిరిగి బ్రెయిన్లో సబ్జోర్ల హెమటమ్ ఏర్పడి ఇలా డిమెన్షియాస్ వస్తుంటాయి, అవన్నీ మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సో ట్రీటబుల్ డిమెన్షియాస్ అండ్ డీజెనరేటివ్ డిమెన్షియాస్.
0: ముందుగా మనం ట్రీటబుల్ డిమెన్షియా గురించి మాట్లాడదామండి. ఈ ట్రీటబుల్ డిమెన్షియాలో ఎటువంటి కారణాలు ఉంటాయి, అంటే వాటిని ఎలాగ నివారించవచ్చు?
1: చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ట్రీటబుల్ డిమెన్షియాస్ అనేది ఎక్కువ మందికి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయండి, అంటే మనం తీసుకున్న ఆహారంలో మార్పుల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్వి, ఫిష్, ఎగ్స్ ఏం తీసుకోరు. దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఈ బీ12 డెఫిషియన్సీ అనేది వాళ్ళలో చాలా ఎక్కువ వస్తుంది. ఈ బీ12 డెఫిషియన్సీ వస్తే వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి మతి మరుపు అనేది వస్తుంది. అది మనం బీ12 లెవెల్స్ బ్లడ్లో లెవెల్స్ చూసుకొని బీ12 ఇచ్చినట్లయితే వాళ్ళు వెంటనే రికవరీ అవుతారు. అలాగే థైమిన్, ఆల్కహాలిక్స్ చాలా కామన్, థైమిన్ ఒక బీ1 డెఫిషియన్సీ, ఆ థైమిన్ ఆల్కహాల్లో థైమిన్ తగ్గి వాళ్ళకు కూడా డిమెన్షియా వస్తుంది. వాళ్ళు మనం థైమిన్ ఇచ్చినట్లయితే వెంటనే రికవరీ వస్తుంది వాళ్ళకి. అలాగే నియాసిన్, అలాగే ఫోలిక్ యాసిడ్, అలాగే విటమిన్ డి. సో మెయిన్ న్యూట్రిషన్. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా డిమెన్షియా వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఎలా గుర్తించాలంటే వాళ్ళ గొంతు అంత స్పష్టంగా బొంగురిపోతుంది, చలికి తట్టుకోలేరు వాళ్ళు, ఇంటాలరెన్స్ టు కోల్డ్ అంటారు వాటిని. అలాగే జుత్తు ఊడిపోతుంది, ముఖం పొంగుతుంది, అలాగే మెన్సెస్ అంతా ఇర్రెగ్యులర్గా అవుతాయి వాళ్ళకి. సో చాలా లక్షణాలు ఉంటాయి. ఈ థైరాయిడ్ లక్షణం వల్ల ఉంచినట్లయితే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే రికవరీ వస్తుంది. అలాగే ఆటోఇమ్యూన్ ఎన్సెఫాలిటిస్ ఈ మధ్య కొత్తగా కనిపెట్టారు, మేము కొన్ని కేసులు చూసాం కేజీఎస్లో ఈ మధ్య, అంటే ఇగ్లాన్ అనుకుంటుంది, ఇగ్లాన్ 5. వాళ్ళు ఎలా వస్తారంటే మతి మరుపు, నిద్ర సమస్యలు, అన్నం ముద్దయడం కష్టం, ఇటువంటి సమస్యలతో వస్తారు. ఇది కొత్తగా కనిపెట్టారు. అది వాళ్ళకి ఐవీ అమ్యూగ్లోబిన్స్ ఇచ్చినట్లయితే మేము కేసులో ఐవీ 5 ఇస్తున్నామండి, వాళ్ళతో వెంటనే వాళ్ళు రికవరీ అవుతారు. ఇవన్నీ ట్రీటబుల్ డిమెన్షియాస్. అలాగే సబ్జోర్ల హెమటోమా, బ్రెయిన్ చిన్న దెబ్బ తగులుతుంది, ఇది బాత్రూమ్కి వెళ్తారు చిన్న దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బతో మర్చిపోతారు వాళ్ళు. ఒక 1 మంత్ తర్వాత చిన్న హెడ్ఏక్, మతి మరుపు, వెంటనే స్కాన్ చేస్తే చిన్న బ్లీడింగ్ ఉంటుంది బ్రెయిన్లో, అది డిమెన్షియా కాజ్ చేస్తుంది. దాన్ని మనం వెంటనే సర్జరీ చేసినట్లయితే వెంటనే వాళ్ళు రికవరీ అవుతారు.
0: సార్, మీరు చాలా వివరంగా చెప్పారు. డిమెన్షియాకి ఎక్కడ మనం అలర్ట్ అవ్వాలి, ఇది డిమెన్షియా లక్షణాలు అని?
1: మెయిన్ అంటే తరచుగా మర్చిపోవడం, మీకు బాగా తెలుసు ఒక పేరు, ఈవెన్ మన ప్రధానమంత్రి పేరు అయితేనే, లేదంటే రాష్ట్రపతి పేరు అయితేనే బాగా తెలుసు, వెంటనే గుర్తురాదు వాళ్ళకి. వాళ్ళు మిగతా క్యారెక్టర్స్ అని చెప్తారు కానీ పేరు చెప్పలేరు. పేర్లు మర్చిపోవడం, వస్తువులు మర్చిపోవడం, దారి మర్చిపోవడం, మాటలు గుర్తు రాకపోవడం, డబ్బు లావాదేవీలు, బ్యాంక్ వెళ్తారు ఎందుకు వచ్చామో వాళ్ళకి అర్థం కాదు. వంట లేడీ అనుకోండి, వాళ్ళు వంట సరిగ్గా వండలేరు, ఉప్పు ఎక్కువ వేస్తారు, ఉప్పు తక్కువ వేస్తారు, అంటే ఉప్పు బదులుగా పంచదార చేసి వచ్చు, ఇటువంటివి. చిరాకు, అనుమానం, స్వభావం మారడం,

0: ఎక్కడున్నామో తెలియకపోవడం, దారి తెప్పుకోవడం. దారి తెప్పేలా ఉదయం సాయంత్రం ఇంటికి దారి. మరి
1: అంటే ఇది చాలా లేటెస్ట్ స్టేజ్ లో ఉంటుంది కదండి, మరి ముందు ముందులో
0: పేర్లు మర్చిపోవడం, పేరు మర్చిపోవడం, వస్తువులు మర్చిపోవడం, ఎక్కడ పెట్టామనేది దారి మర్చిపోవడం.
1: బాగా చెప్పారు సార్. మరి డీజెనరేటివ్ డిమెన్షియా అనేది చెప్పారు కదా, దాని గురించి వివరిస్తారా?
0: ఇప్పుడు డీజెనరేటివ్ డిమెన్షియా అనేది ఎక్కువ ఈక్వల్ టు అల్జీమస్ డిమెన్షియా. డీజెనరేటివ్ డిమెన్షియాలో అల్జీమస్ డిమెన్షియా, FTD ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, హంటింగ్టన్ డిసీజ్ HD, లెవీ బాడీ డిమెన్షియా, పార్కిన్సన్స్ డిమెన్షియా, ఇవన్నీ డీజెనరేటివ్ డిమెన్షియాస్ అండి. అంటే వీళ్ళకి మనకు తెలియదు అసలుకి డిమెన్షియా ఉందన్న విషయం కూడా. మనం అతి జాగ్రత్తగా పరీక్షించి కొన్ని స్కేల్స్ టెస్ట్లు చేస్తే కానీ మనిషి శుభ్రంగా నిండుగా చిట్లా ఉంటారో అంతా బాగుంటుంది. కానీ బ్రెయిన్ చూస్తే బ్రెయిన్ మెల్లమెల్లగా తగ్గిపోతుంటుంది. సో మనకి MMSE కొన్ని స్కేల్స్ ద్వారా మనం వాళ్ళని ఎడిన్ బుక్స్ కాగ్నిటివ్ ఎగ్జామినేషన్ మనం కనిపెట్టవచ్చు.
1: ఆ మనిషి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలాగ ఐడెంటిఫై చేయగలరు వీళ్ళకి బహుశా డీజెనరేటివ్ డిమెన్షియా ఉండొచ్చు అని?
0: మనం ఫస్ట్ టైం చూస్తే మనం గుర్తుపట్టలేకపోవచ్చు అండి. అదే ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది, ది డిక్లైన్ ఫ్రమ్ ప్రీవియస్ హై లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్. వాళ్ళు ఇంతకుముందు చాలా బాగా చేసేవాళ్ళండి, ఈయన చాలా ఇంటెలిజెంట్, ఈ మధ్య తిరుగుతేటలు తగ్గాయి మాకు తెలుస్తుంది. మీకు చూస్తే తెలివైన లాతన కనిపిస్తున్నారు, కానీ ఇంత ముందుతో పోలిస్తే తిరుగుతేటలు తగ్గుతున్నాయి. కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే తిరుగుతేటలు ఉంటాయి, కానీ డిక్లైన్ ఫ్రమ్ ప్రీవియస్ హై లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్. బిహేవియరల్ చేంజెస్, కరెక్ట్, బిహేవియరల్ చేంజెస్, మెమరీ చేంజెస్, అటెన్షన్ చేంజెస్, టోపోగ్రాఫిక్ మెమరీ లాస్, ఈ జడ్జిమెంట్ సరిగ్గా ఇవ్వలేరు వాళ్ళు.
1: మనలో చాలా మంది ఇది వయసుతో వచ్చే మార్పులు కదా అని దాన్ని కొట్టి పారేస్తారండి.
0: మంచి కోసం అడిగారండి. వయసుతో వచ్చే మార్పులు ఏమంటారంటే ఏజ్ అసోసియేటెడ్ మెంటల్ ఇంపైర్మెంట్, AAMI అంటారండి వాటిని. అది ఎవరికైనా 70 ఇయర్స్, 65 ఇయర్స్ దాటితే చిన్న మతిమరపు వస్తుంది. 70 కూడా అక్కర్లేదు, 60 ఇయర్స్ దగ్గర పడినా సరే చిన్న మతిమరపు వస్తుంది. దానికి డిమెన్షియా అని చెప్పి ఏం భయపడక్కర్లేదు. ఇది చాలా కామన్ ప్రజల్లో AAMI. అది కూడా డాక్టర్ దగ్గరకు వస్తే కొన్ని సెట్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయండి మాకు. ఆ స్కేల్స్ ఎవ్రీ సాటర్డే మేము మెమరీ క్లినిక్ ఉందండి KGHలో. ఈ మెమరీ క్లినిక్ ద్వారా ఎవరికైనా అనుమానం ఉంటే ఈ స్కేల్స్ అన్నీ చేసి వాళ్ళకి AAMI కదా, మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంటా లేదా అల్జీమస్ డిమెన్షియానా అనేది మేము గుర్తుపడతామండి.
1: బాగుందండి. మరి ఇది ఏజ్ రిలేటెడ్ కాదంటారా, లేకపోతే ఒక వయసు వచ్చే కానీ డిమెన్షియా కానీ అల్జైమర్స్ కానీ వస్తుందంటారా?
0: అల్జీమర్స్ అనేది యూజువల్గా వృద్ధాప్యంలో వస్తుంది. వృద్ధాప్యం ఎంతవరకు వస్తుందంటే మన ఇండియాలో టోటల్గా మన ప్రపంచం తీసుకున్నట్టయితే 5 కోట్ల మంది డిమెన్షియా ఉన్నారండి. అందులో మన ఇండియాలో 65 ఇయర్స్ దాటిన వాళ్ళకి 7-8% ఉందండి ఇది. ఈ డిసీజ్ అంటే చాప్ కింద నీరులో ప్రవేశిస్తుంది, ఎవరికి తెలియదు. ఎందుకంటే బాగానే కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ అనుకోండి, టగటగ చేతుల్లో కొట్టుకుంటారు, తెలిసిపోతుంది ఫిట్స్ ఉన్నాయని. కాలు చేపడితే స్ట్రోక్ అని తెలుస్తుంది, హెడ్ ఏక్ అని తెలుస్తుంది, కానీ ఇది ఏమి తెలియదు. చాప్ కింద నీళ్ళలో ప్రవేశిస్తుంది. ఎస్పెషల్లీ ఎవరికైనా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, అధిక కొలెస్ట్రాల్ ఉన్నా, అప్పుడు వాస్కులర్ డిమెన్షియా అంటారు. అది చాలా కామన్ ఆఫ్టర్ అల్జీమర్స్. అంటే స్ట్రోక్స్ వచ్చే వాళ్ళు మతిమరకు వస్తుంది అనమాట, దాన్ని వాస్కులర్ డిమెన్షియా అంటారు. అది ఈజీలీ ట్రీటబుల్.
1: ఓకే,
0: అది కూడా చూడడానికి ఆ ఓల్డ్ ఏజ్లో అల్జీమర్స్లో అనిపిస్తుంది, కానీ స్ట్రోక్ రావడం, ఇంప్రూవ్మెంట్ అవ్వడం, హెచ్చు తగ్గులు రావడం అది అల్జీమర్స్ లో ఉండదు.
1: అంటే వచ్చే డిమెన్షియాకి రూట్ కాజ్ బట్టి ట్రీట్మెంట్ కూడా మీరు ఇస్తారంటారు.
0: అది వాస్కులారా, ఇన్ఫెక్షనా, అల్జీమర్సా, ట్రామానా, ట్యూమర్సా, దాని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం.
1: దాని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం సార్. మరి డీజెనరేటివ్ డిమెన్షియా మీరు ఇదివరకు అన్నట్టుగా కొన్ని వంశపారంపర్యంగా కూడా వస్తుంది అన్నారు. మరి ఒకసారి ఇంట్లో డిమెన్షియా లేదా అల్జీమర్స్ ఉన్నాయి అంటే మనం ఎంతవరకు అలర్ట్ అవ్వాలి?
0: మంచి కోసం అడిగారండి. కొంతవరకు అల్జీమర్స్ డిమెన్షియా అనేది వంశపారంపర్యంగా వస్తుందండి. అంటే జెనెటిక్ మ్యుటేషన్ వల్ల వస్తుంది. ప్రీసెన్లిన్ 1, ప్రీసెన్లిన్ 2, APP, MIR ప్రెకసర్ ప్రోటీన్ అనే జీన్స్, 1, 14, 18, 19, 21 ఈ జీన్స్ మ్యుటేషన్ వల్ల వంశపారంపర్యంగా ఈ అల్జీమస్ డిమెన్షియా అనేది రావచ్చు. సో మన వీళ్ళు ఈ మధ్య ఏం చేస్తారు అంటే అల్జీమస్ డిమెన్షియా వృద్ధాప్యం వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఈ మధ్య మేము చూస్తున్నది ఏంటంటే యంగ్ వయసులో కూడా ఈ అల్జీమస్ డిమెన్షియా అనేది వస్తుంది. దానికి కూడా వేరే కారణాలు ఉన్నాయి, మెయిన్ జెనెటిక్ మ్యుటేషన్స్. అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి అవి.
1: సార్ మరి ఒక ఫ్యామిలీలో ఇలా ఉంది, నాకు రావచ్చేమో అలా అన్నప్పుడు ఎంతవరకు అలర్ట్ అవ్వాలి, దానికి ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయంటారా?
0: డిఫరెంట్గా ఉన్నాయండి. పూర్తిగా మనది నివారించలేము, కానీ ప్రతిరోజు వ్యాయామం చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడవాలండి. మన వైజాగ్ బీచ్లో చూసినట్టు ట్రాఫిక్ ఫ్రీ ఏరియా, చాలామంది నడుస్తుంటారు. నేను రోజు 20,000 steps నడుస్తాను, 15 కిలోమీటర్స్ నడుస్తాను నేను. బికాజ్ యాజ్ ఎ డాక్టర్ ఐ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాకింగ్. మీరు ఒక హాఫ్ అన్ అవర్ నడిస్తే మీరు బ్యాంకులో 10,000 రూపాయలు డిపాజిట్ చేసినట్లే. అది నేను చెప్పింది కాదండి, అది పుస్తకాల్లో ఉందని చెప్తున్నాను నేను.

0: దానికి సో మచ్ వెరీ ఇన్స్పైర్డ్. సమోసా, జిలేబీ ఈ రెండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఆ రోజు మేము ఇన్స్పైర్ అయ్యి సమోసా జిలేబీ పూర్తిగా మానేసామండి. మానేయడమే కాకుండా మా స్టూడెంట్స్ అందరూ కూడా మోటివేట్ చేస్తున్నాం మేము. ఈ ఆయిల్తో చేసిన ఫుడ్స్ తినకుండా ఉన్నందువల్ల మనం చాలా డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చండి.
1: సరే, ఇప్పుడు మీరు అన్నారు వ్యాయామాలు కూడా చాలా అవసరం అనేది. మరి ఈ మధ్య మొబైల్ ఫోన్ ప్రతి చేతిలో ఉంది, ఇంటర్నెట్ వాడకం కూడా ఎక్కువ అయిపోతుంది, దాంతో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతున్నది. ఇది మొబైల్ ఫోన్ వాడకం ఎంతవరకు హాని చేస్తుంది, ముఖ్యంగా డిమెన్షియా కానీ అల్జైమర్ పొటెన్షియల్ కేసెస్లో?
0: మొబైల్ వాడకం వల్ల అంటే మొబైల్ జాగ్రత్తగా వాడాలండి. ఎందుకు వాడాలో అందుకు వాడాలి. అంటే మనకి ప్రపంచం అంతా మన సెల్ ఫోన్లో ఉందండి. సో దాన్ని మనం రైట్ పందాలో వాడాలి. సెల్ ఫోన్ అనేది వాడిన అరగంట గంట అయినా సరే ఎక్కువ సెల్ ఫోన్ డిఫరెంట్గా వాడకూడదు. దీనివల్ల ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా పేపర్స్ కూడా వచ్చాయి. కానీ మనం సెల్ ఫోన్ వల్ల ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అది మన చేతిలో వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంటే దీనివల్ల అయితే మాత్రం మతిమరుపు రాదు. మనం సెల్ కరెక్ట్గా వాడినట్లయితే ఏ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఏ స్టోర్ ఎలా యూజ్ చేయాలి, మనం పీపీటీ ప్రింట్ చేయడం అని నేర్చుకుంటే ఇంకా డిమేజ్ తగ్గుతుందండి. మన సెల్ ఏ విధంగా యూజ్ చేయాలి నేర్చుకోవాలి మనం. అంటే వేరియస్ థింగ్ నేర్చుకోవడానికి కుతూహలం ఉండాలి. కానీ ఎప్పుడు సినిమాలు చూడడం, యూట్యూబ్లు చూడడం అటువంటి చూస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: బాగా చెప్పారు సార్. మరి ఇదే మాట మీద ఇంకొక విషయం ఉంటుంది. ఇంటర్నెట్లో ఈ మధ్య కొన్ని గేమ్స్ వస్తున్నాయి. ఆ గేమ్స్ ఎలాగంటే అది సుడోకు కావచ్చు, వర్డ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అందులో యాడ్స్ కూడా వస్తాయి. ఇది మీరు రోజుకి 10 నిమిషాలు ఆడితే డిమెన్షియాకి దూరం ఉండొచ్చు. ఇది ఎంతవరకు సలహా ఇస్తారండి మీరు?
0: అది కరెక్ట్ కాదండి. డిమెన్షియా తగ్గించుకోవాలి అంటే రోజు వ్యాయామం చేయడంతో పాటు ఆహారపు అలవాట్లతో పాటు 10 మందితో పరిచయం పెట్టుకోవాలండి. ఇప్పుడు మన రోజు మనకి రోజు కొత్త పర్సన్తోనో లేదా ఫ్రెండ్తో రోజు మాట్లాడుతుండాలి, సరదాగా మాట్లాడాలి. ఏం విషయం ఉండక్కర్లేదు. రోజు మన ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడేటట్లయితే మన బ్రెయిన్లో కూడా నెట్వర్క్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయండి. అలాగే మన కొత్త లాంగ్వేజ్లు తెలుసుకోవాలండి. సో మీకు నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ వచ్చు. అలాగే మనం తమిళ్, కన్నడం, మలయాళం ఇవి నేర్చుకున్నాం అనుకోండి, డిమెన్షియా రాదు. సో మల్టీ లింగ్విస్టిక్ పర్సన్స్కి డిమెన్షియా తక్కువ వస్తుందండి. అలాగే గేమ్స్ చూడడం, మన మనవలు మనవరాలు మునుమనవలతో మాట్లాడడం ఇటువంటి చేసిన డిమెన్షియా రాదండి. గేమ్స్, పజిల్స్, సుడుకు ఇవన్నీ కూడా తగ్గిస్తాయి డిఫరెంట్గా.
1: సార్, మరి డిమెన్షియాలో చాలా సీవియర్ ఉన్నది అల్జీమర్ మీరు అన్నారు కదా. ఒకవేళ ఒక పేషెంట్ అల్జీమర్ ఉంది, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఏ సలహా ఇస్తారు?
0: వాళ్ళు మెయిన్ రోగిని హేళన చేయకూడదండి. చాలామంది డిమెన్షియా ఎస్పెషల్ అల్జీమర్స్ పేషెంట్స్ని హేళన చేయడం అంటే వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళు పిల్ల చేష్టలు చేస్తారు. వాళ్ళు రూమ్లో పాస్ పోసేవచ్చు, రూమ్లో మోషన్ పాస్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళ పాపని ముద్దు పెట్టుకోవచ్చు, ఇటువంటి చేస్తారు. వాళ్ళ కేర్ గివర్ ఎవరైతే చూసిన వాళ్ళకి అవగాహన ఉండాలి, ఇది డిమెన్షియా వాళ్ళు ఎలా చేస్తున్నారు. వాళ్ళకి ప్రేమ, సహనం, మద్దతు ఉండాలి. అలాగే రోజువారి పనులు వాళ్ళు సహాయం చేయాలి. వాళ్ళు ఒంటరిగా వదిలేయకూడదండి. చాలామంది ఏదైతే ఒంటరికి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంటారు. అలాగే ఒంటరికి వదలకూడదు. సమాజం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి. కొంతమంది మేము చూసాం డిమెన్షియా పేషెంట్ బయటికి లేదో ఆ షాప్కి వెళ్ళి అరటిపళ్ళు తెంపేస్తారు, వాళ్ళు కొట్టేస్తుంటారు. సో వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, నామలు ఎవరు ఇలా చేయరు కదండి. వాళ్ళ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఒక డిమెన్షియా పేషెంట్ ఓహో వీ షుడ్ గివ్ రెస్పెక్ట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
1: సార్, మరి ఇప్పుడు కేర్ గివర్ అన్న పదం వాడారు, కేర్ గివర్కి కూడా కొంత ట్రైనింగ్ అది ఇవ్వాలంటారా?
0: డిఫరెంట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. మేము దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం. యాక్చువల్గా కేర్ గివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ అల్జీమర్స్ డిమెన్షియా. బికాజ్ ఎవరైతే చూస్తున్నారో ఆ అల్జీమర్స్ ఆర్ ఫ్రంటో టెంపరల్ డిమెన్షియా, ఆల్ డిజెనరేటివ్ డిమెన్షియాస్, వాళ్ళకి నరకం చూస్తారండి. వాళ్ళకి తెలియాలి అసలుకి ఇది అల్జీమర్స్ డిమెన్షియా, పేషెంట్ కావాలని చేయటం లేదు, పేషెంట్ బ్రెయిన్లో ప్రాబ్లం వాళ్ళు చేస్తున్నారు, మీరు వాళ్ళు కొట్టిన వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వరండి అసలుకి, ఏం నవ్వుతున్నా అని చెప్పి ఒక చీపురు కడితే కొడతారు కొంతమంది. అలా చేయకూడదండి. డిసీజ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు, యాక్చువల్ వీళ్ళు తప్పు ఇంకొకరు తీసుకెళ్ళకపోవడం. సో అప్పటికి కూడా కొన్ని మందులు మనం పెట్టి దాన్ని అంతకంటే ఎక్కువ అవ్వకుండా కొంతవరకు కాపాడవచ్చు. దానికి ఎవరైతే దీన్ని సపోర్టుగా కేర్ గివర్ వాళ్ళు కేర్ తీసుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తామండి మేము.
1: చాలా బాగా చెప్పారండి. శ్రోతలకి ఒకే మాట చెప్పాలి, మీరు మతి మరుపు అన్నది దాన్ని తక్కువగా తీసుకోకండి. అది అల్జీమర్ కావచ్చు, నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే మనం దానికి ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు, ఆ డిమెన్షియా నుంచి బయట కూడా పడవచ్చు. అయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం ఎంత ఫిజికలీ యాక్టివ్ ఉంటే, ఎంత మెంటలీ యాక్టివ్ ఉంటే, ఎంత సోషలీ యాక్టివ్ ఉంటే అల్జైమర్ నుంచి కూడా బయటపడవచ్చు. డాక్టర్ ఎస్ గోపి గారు, మీరు మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యమే మహాభాగ్యం

ఈ శీర్షికన అల్జీమర్స్ అవగాహన అంశంపై విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ఎస్ గోపి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర గారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం.

చిన్నప్పుడు గాంధీజీని పుత్లీబాయ్ అన్ని ప్రార్థనా స్థలాలకి తీసుకువెళ్లేవారట. ఆమె గాంధీజీని వైష్ణవ ఆలయానికి, శివాలయానికి, జైనుల ఆలయానికి, అలాగే ఫకీర్ గుడికి కూడా తీసుకెళ్లేవారట. రాజ్కోట్లో గాంధీజీ గారింటికి అన్ని మతాల వారు వచ్చేవారు. దీనివల్ల ఆయనకు హిందూ పండితులు, జైన సన్యాసులు, ముస్లిం ముల్లాలు, పార్సీ పురోహితులు మధ్య సాగించే చర్చలను వినడం అలవాటు పడిందట. అప్పుడే ఆయనకు అన్ని మతాల మీద అపారమైన గౌరవం ఏర్పడింది. బాపూజీ దృష్టిలో మతాలన్నీ దేవుణ్ణి చేరడానికి వేరువేరు మార్గాలు మాత్రమే, అన్ని మతాల సారాంశం ఒక్కటే అని ఆయన భావించేవారు. గాంధీజీ మానవ సౌభ్రాతృత్వం, ఈ విషయంలో మానవ సౌభ్రాతృత్వం అంటే కులం, మతం, భాష, ప్రాంతం, జాతి అనే భేదాలను దాటి ప్రతి మనిషిని ఒక సోదరుడిగా భావించడం అని ఆయన భావించేవారు. మనుషులందరిలోనూ ఒకే మానవత్వం ఉందని ఆయన విశ్వసించారు. మత సామరస్యం కూడా గాంధీజీ ఆలోచనలో ముఖ్యమైనది. అన్ని మతాలు మనిషిని మంచితనం వైపు నడిపించడమే లక్ష్యంగా ఉంటాయని గాంధీజీ భావించేవారు. అందుకే ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ మానవ సౌభ్రాతృత్వం కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఆచరించాల్సిన విలువైన విషయం అని చెప్పేవారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, బాధలో ఉన్నవారికి అండగా నిలవడం, బలహీనులను ఆదుకోవడం, ఇతరుల హక్కులను గౌరవించడం ద్వారా నిజమైన సోదరభావాన్ని చూపవచ్చు. మనిషిని మనిషిగా గౌరవించడం గాంధీజీ మానవ సౌభ్రాతృత్వ భావనకు హృదయం. ఈ విలువను మన జీవితాల్లో ఆచరిస్తే ద్వేషం తగ్గి, పరస్పర విశ్వాసం పెరిగి, శాంతియుతమైన సమాజాన్ని నిలపగలుగుతామని గాంధీజీ భావించేవారు. మనమంతా ప్రప్రథమంగా భారతీయులం, ఆ తర్వాతే హిందువులమో, ముస్లింలమో, సిక్కులమో, క్రైస్తవులమో అవుతాము. మనమంతా భారతదేశానికి చెందినవారం. భారతదేశం మన అందరిది. మానవులందరూ సోదరులు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఆచరించాలని గాంధీజీ పిలుపునిచ్చారు.

0: గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం విన్నారు శ్రోతలకు. ఒక గమనిక, ఈ ప్రసారంలో ఈ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అంశం ఘాటు పాటల బాటలో. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.
1: కనులని ఇందు భక్తి

శృతిలయలు ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, అదేంటంటే మనందరం షాపింగ్కి వెళ్తాం, అక్కడ వస్తువులు చూసి మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాం. మరి కొంతకాలం వాడిన తర్వాత ఏంటి, ఇది పనికిరాదు అని మనం పక్కన పడేస్తూ ఉంటాం. కానీ మనం పక్కన పడేసిన ప్రతి వస్తువు చెత్తలోకి వెళ్తుందా? అక్కడే ఆలోచించాలి ఆర్ఆర్ఆర్ గురించి. ఇదేదో సినిమా పేరులో ఉందే అనుకునేరు, కానే కాదండి. ట్రిపుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ అంటే రెడ్యూస్ రీయూస్ రీసైకిల్. ఈ విషయం మనందరికీ తెలుసు, కానీ ఆచరణలో మాత్రం మనం పెట్టం. మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులతోనే పర్యావరణానికి ఎంత మేలు చేయవచ్చో ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవితం అందాలి అంటే మనం ఈరోజు నుంచే మన జీవితంలో చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ ఉండాలి. అందులో ఎంతో ముఖ్యమైనది ఈ ఆర్ఆర్ఆర్ రెడ్యూస్ రీయూస్ అండ్ రీసైకిల్. అంటే తగ్గించడం, అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నించాలి.

0: అవసరానికి మించి నీరు, విద్యుత్, కాగితం వృధా చేయకుండా ఉండాలి. మనం తగ్గించే ప్రతి చిన్న వృధా ప్రకృతిపై పడే ఒక చిన్న భారాన్ని తగ్గిస్తుంది. రీయూజ్ అంటే తిరిగి ఉపయోగించడం. ఒకసారి ఉపయోగించి పారేయడం కాకుండా మళ్ళీ మళ్ళీ ఉపయోగించగల వస్తువులను తిరిగి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. షాపింగ్కి వెళ్ళేటప్పుడు క్లాత్ బ్యాగ్ను తీసుకువెళ్ళడం, గాజు సీసాలను అవసరమైన చోట తిరిగి ఉపయోగించడం, పాత బట్టలను ఇతర అవసరాలకు వాడటం లేదా వాటి అవసరం ఉన్నవారికి మనం ఇవ్వగలగడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ రీయూజ్లో భాగమే. ఇక రీసైకిల్ అంటే పునర్వినియోగం. మనకు ఇక అవసరం లేని కాగితం, ప్లాస్టిక్, గాజు, లోహం వంటి పదార్థాలను సరిగ్గా వేరువేరుగా చేసి వాటిని రీసైక్లింగ్కు పంపితే అవి మళ్ళీ కొత్త వస్తువులుగా మారే అవకాశం ఉంటుంది. మనం తరచుగా చెబుతూ ఉంటాం ప్రకృతిని కాపాడాలి అని. కానీ ప్రకృతిని కాపాడడం అంటే కేవలం చెట్లు నాటడం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో మనం ఏం కొంటున్నాం, ఏం ఉపయోగిస్తున్నాం, ఎంత వృధా చేస్తున్నాం, ఎంత తిరిగి ఉపయోగిస్తున్నాం అనే విషయాలను కూడా ఆలోచించాలి. ఈరోజు మనమంతా ఒక చిన్న సంకల్పం చేద్దాం. అవసరాన్ని తగ్గిద్దాం, వాడిన దాన్ని తిరిగి ఉపయోగిద్దాం, వ్యర్థాలను రీసైకిల్ చేద్దాం. వ్యర్థం అనేది అంతం కాదు, సరిగ్గా నిర్వహిస్తే అది మరో కొత్త వనరుగా మారుతుంది. అందువల్ల మనం రిడ్యూస్, రీయూస్, రీసైకిల్ ఈ మూడు పదాలను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. మనం ఈరోజు స్వచ్ఛత హి సేవపై కొన్ని వివరాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు సమాచారవాణి. ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: निर्वाचन आयोग ने तृणमूल कांग्रेस का नाम और चुनाव चिन्ह निलंबित किया. दोनों गुटों को पश्चिम बंगाल उपचुनाव के लिए नया नाम और चिन्ह चुनने को कहा. विदेशी अंशदान विनियमन संशोधन विधेयक पर संयुक्त संसदीय समिति की पहली बैठक आज नई दिल्ली में होगी. राष्ट्रीय परीक्षा एजेंसी ने अंग्रेजी, वाणिज्य और समाजशास्त्र विषयों के लिए UGC नेट June 2026 परीक्षा की अंतिम उत्तर कुंजी जारी की. बिहार, उड़ीसा, उप हिमालय पश्चिम बंगाल, सिक्किम, केरलम और राजस्थान में आज मूसलाधार बारिश की आशंका. टाटा सन्स ने एन चंद्रशेखरन को अगले 5 साल के लिए पुनः कार्यकारी अध्यक्ष नियुक्त किया. टाटा ट्रस्ट ने इसे अवैध बताया. और भारतीय पुरुष क्रिकेट टीम ने तीसरे T20 मैच में अफगानिस्तान को 127 रन से हराकर श्रृंखला 3-0 से अपने नाम की. अब समाचार विस्तार से. निर्वाचन आयोग ने पश्चिम बंगाल में विधानसभा उपचुनावों में ऑल इंडिया तृणमूल कांग्रेस के नाम और उसके आरक्षित फूल और घास चुनाव चिन्ह के इस्तेमाल पर अंतरिम रोक लगा दी है.
2: निर्वाचन आयोग ने कल जारी अंतरिम आदेश में कहा है कि ममता बनर्जी के नेतृत्व वाला गुट और अरूप राय के नेतृत्व वाला गुट दोनों ही ऑल इंडिया तृणमूल कांग्रेस नाम और पार्टी के आरक्षित फूल और घास चुनाव का चिन्ह इस्तेमाल नहीं कर सकेंगे. दोनों गुटों को आगामी उपचुनाव अलग अलग नामों और निर्वाचन आयोग की ओर से आवंटित चुनाव चिन्हों पर लड़ना होगा. यह व्यवस्था विवाद के अंतिम निपटारे तक लागू रहेगी. आयोग ने कहा है कि दोनों पक्षों की ओर से पेश दस्तावेजों और दावों से पता चलता है कि तृणमूल कांग्रेस में फिलहाल 2 प्रतिद्वंदी गुट हैं और दोनों खुद को वास्तविक पार्टी बता रहे हैं. आगामी उपचुनाव से पहले विवाद का अंतिम निपटारा संभव नहीं होने के कारण आयोग ने फिलहाल पार्टी के नाम और चुनाव चिन्ह के इस्तेमाल को लेकर यह अंतरिम व्यवस्था की है. कोलकाता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से विकास नापा.
1: विदेशी अंशदान विनियमन संशोधन विधेयक 2026 पर संयुक्त संसदीय समिति की पहली बैठक आज नई दिल्ली में होगी. बैठक में गृह मंत्रालय के अधिकारी समिति को विधेयक के प्रावधानों के बारे में जानकारी देंगे.
3: संसद के दोनों सदनों ने 12 अगस्त को विदेशी अंशदान विनियमन संशोधन विधेयक 2026 को आगे विचार के लिए संयुक्त संसदीय समिति को भेजने की मंजूरी दी थी. यह विधेयक विदेशी अंशदान विनियमन अधिनियम 2010 में संशोधन से जुड़ा है. इसका उद्देश्य विदेशी अंशदान के इस्तेमाल में पारदर्शिता और जवाबदेही बढ़ाना है. संयुक्त संसदीय समिति में लोकसभा के 21 और राज्यसभा के 10 सदस्य हैं. लोकसभा सांसद संजय जायसवाल

0: and opted to bowl. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Pramod. Mostly all newspapers have headlined the unprecedented revolt at Tata Sons. The Indian Express headlines, battle rages, Tata Sons board clears five more years for Chandra Noel objects. While the Tribune headlines, no Tata to Chandra as board clears five-year extension, Noel calls it invalid. The Asian Age headlines, Tata Sons okays fresh five-year term for Chandrasekharan. Ready, reliable, Modi pitches India for global chip making. Headlines, the Indian Express, while the Tribune says Modi pitches India as semicon powerhouse. The Times of India headlines, US clears bill to slap levies on countries buying Russian fuel, even as the Hindu headlines, Russian sanctions bill, India faces tariff threat. And finally, a story in the Tribune says that buying prescription medicines from a medical store could soon be recorded on CCTV, with the footage to be kept for at least 3 months. And with that, it's back to you, Pramod.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Election Commission freezes Trinamool Congress's name and symbol, asks rival factions to pick new ones for West Bengal by polls. Joint Parliamentary Committee on Foreign Contribution Regulation Amendment Bill to hold its first meeting in New Delhi today. NTA releases final answer keys of UGC NET June 2026 exam for English, Commerce and Sociology. IMD forecasts heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. And in men's cricket, India crush Afghanistan by 127 runs in third T20 international to win the series 3-0. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్కు దౌత్యపరమైన ప్రాధాన్యత పెరగడంతో పాటు సుపరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక వస్తులు, విదేశాంగ విధానాల్లో దేశం పలు కీలక విజయాలు సాధించింది. నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రభుత్వాధినేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారతదేశ ప్రధానమంత్రిగా దాదాపు 12 ఏళ్లు పూర్తి చేసుకుంటూ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో జీఎస్టీ అమలు, ప్రపంచ బ్యాంక్ వ్యాపార అనుకూల ర్యాంకింగ్లో భారతదేశాన్ని 142వ స్థానం నుంచి 63వ స్థానానికి మెరుగుపరచడం, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్య విప్లవం తేవడం వంటివి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది కుటుంబాలకు లబ్ది చేకూర్చడం, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం, గ్రామీణ విద్యుదీకరణ, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు చేయడం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం, రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ రక్షణ పరికరాల తయారీని పెంచడం, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఉగ్రవాదానికి గట్టి సమాధానం చెప్పడం, భారతదేశ నాయకత్వంలో G20, బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాల గళంగా మారడం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సోలార్ కూటమికి నేతృత్వం వహించడం నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనాలుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సామాజిక అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా గురువారం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కాశీ నుంచి ప్రధానమంత్రి జన్మస్థలమైన గుజరాత్లోని వద్దునగర్ వరకు సేవాజ్యోతి కలశయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలను సత్కరించడంతో పాటు తల్లులు, పిల్లలకు అవసరమైన పోషకాహార అవగాహన, ఆరోగ్య సేవలు అందిస్తారు.

0: కళాశాల విద్యార్థులకు మేరే సప్నో కా భారత్ ఇతివృత్తంగా చిత్రలేఖనం ప్రసంగ పోటీలు నిర్వహిస్తారు. వార్డు బ్లాక్ స్థాయిల్లో ప్రత్యేక సేవాసేతు క్యాంపులు ఏర్పాటు చేసి అర్హత ఉండి పథకాలందని వారికి ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా పొందే అవకాశం కల్పిస్తారు. స్థానికంగా ఉపాధి, చట్టపరమైన సమస్యలున్న వారికి ఉచిత చట్టపరమైన సలహాలు, సహాయం అందిస్తారు. ఈ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సుపరిపాలన, లక్పతి దీదీలు, మహిళా సాధికారిత, యువజన భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు. బూత్ స్థాయిలో ఏక్ పేడా మాకేనాం పేరుతో చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా సేవా శిబిరాల వద్ద నేరుగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల స్వయం ఉపాధి, రక్షణ పింఛన్ పథకాల గురించి ప్రజలకు సమగ్ర అవగాహన లభిస్తుంది. నేరుగా అధికారులే ప్రజల వద్దకు రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. రేషన్ కార్డులు, ఆధార్ సవరణలు, పెన్షన్ల దరఖాస్తులు వంటి నిత్య జీవిత సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా సేవా సంకల్ప అభియాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు వేగంగా, పారదర్శకంగా అందించే ఒక బృహత్తర సామాజిక కార్యక్రమం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మరణాన ధర్మారావు బృందం వారి నాదస్వరవాదనం వింటారు. ముందుగా విడము సేయవే నన్ను కరహర ప్రియరాగంలో శ్రీ చాగలాదస్వామి వారి కీర్తన ఆది తాళంలో.

మీరు వింటున్నారు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మరణాన ధర్మారావు బృందం వారి నాదస్వర వాదనం. ఇప్పుడు వినండి వెంకటాచల నిలయం సింధు భైరవి రాగంలో శ్రీ పురందరదాస కీర్తన ఆది తాళంలో.

ఇంతవరకు మీరు కర్ణాటక సంగీత కార్యక్రమంలో సి మరఠాన ధర్మారావు బృందం వారి నాదస్వర వాదనం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామాంజనేయులు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం మా సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమె కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మ రాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవార్లిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందునలరారిపరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేర్పు మ్రానుపాల వెళ్ళి పుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం, ఇలా అలాగే చంద్రప్రభ వాహనం, ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుంది

తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమలి పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు. చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతో మంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం సాక్షి సంతకం ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉందిట. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోను పుట్టలోను పువ్వులోను అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జనపడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని, ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి, అటువంటి కరుణాస్వరూపుని యొక్క కారుణ్యము గురించి ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ

0: నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోయం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృదాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్త స్వరూపో దురధిగమ పద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవారులతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణి సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం. అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది. ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట సభూరి దివ్యాహరద సభూమి మసృజద అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట భూహు అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైది వ్యాహరద్ మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. తెలిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే సంకల్ప మాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది. అంటే కోరిక. ఈ సృష్టి ఇది పరం ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటూ ఉంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెప్తూ ఉన్నాడు. విశ్వం విష్ణు అనే పదాల ద్వారా ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు, తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైవచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అది కల్పవృక్షాలలో పంచకల్పవృక్షాలు, 5 రకాల కల్పవృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ అంటారు. రెండో అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానాం అధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే

0: అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలి పించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలి పించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ, విహరిస్తూ, అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియచెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యశ్చ కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషుల వంటివి. ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు, ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న, తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏమి ఉపదేశించాలి? కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనసఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను. మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు కానీ అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా అర్థత్రాణపరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాద గణిత శయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ. ప్రయోజన మనుందిశ్యనమందోపి ప్రవర్తతే అని కదా. ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయన ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకి అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా కానీ, కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు, మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకని అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి

0: అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్టు అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్టు అమృత తుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిన్నుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుంది అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనసులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడకి ఇవన్నీ వచ్చాయే, బాగానే ఉంది, ఎక్కడి నుంచో ఏ పులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ వాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వైపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహపురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టే, నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శ్రమ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి, ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అని గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతుందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశక్తిగా చెప్తున్నాము అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి, 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరికి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు కోరిక అనే అర్థాలున్నాయి, అటువంటి వాడు. కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు, గోవిందాదధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాంబర. ఎస్ఎస్ తమ్

0: పాణిరానతికృతానందీశ్వరేనాభవత్ తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెడుతూ వెడుతూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ వాచ్మెన్గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవిందా అంటావేమిటి అని మనసులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం, అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాడట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం కనుక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారో తప్ప మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమాన్లో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షం అవుతాడు కనుక, అభివ్యక్తం అవుతాడు కనుక ఆ మట్టి పేళ్లే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసి దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు, కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతోమంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మన వంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా గోవింద నామ తత్వాన్ని చక్కగా వివరించారు, ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్చి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచు చుతురుగాకలోకులు ఇతర అన్వేషంబులం చుతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుదంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సులో ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలు ఉన్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పమథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగ

బ్రహ్మోత్సవంలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం. మరి శ్రోతలు, మీకిష్టమైన పాటను వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? మరి ఎందుకండి ఆలస్యం? 0891-2727-2444 ఈ నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటను వినండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను ఆకులని ప్రసాద్ చేసి ఇక్కడ రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ప్రసాద్ గారు చెప్పండి.
1: స్వర్ణకమలం చిత్రంలో ఏదైనా మంచి పాట వేయండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన విధంగా స్వర్ణకమలం చిత్రం నుండి ఈ పాట వినండి.
2: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు.

0: హలో
1: అమ్మా నమస్తే.
0: నమస్తే అండి.
1: నా పేరు సైపల్లి రామమూర్తి, సుమంపూర్ కోవండి, విశాఖపట్నం సుమాంశ నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: చెప్పండి రామమూర్తి గారు.
1: ముద్దుబిడ్డలోని అమ్మ నొప్పి అమ్మమ్మ నొప్పి ఒక చెంట పిల్లవాడు పాట పాడతాడు, చిన్న నాటకం పాట కావాలమ్మా.
0: అలాగేనండి.
1: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.

0: హలో,
1: నమో భగవతే వరాహలక్ష్మీ శర్మది, శ్రీమన్నారాయణ. నేను డాక్టర్ నరసునాయుడు అండి. మాకోసాల మండలం అనకాపల్లి జిల్లా కొత్తతోటిపాలెం నుంచి మాట్లాడుతున్నాం అండి.
0: చెప్పండి.
1: భక్త ప్రహ్లాదుల సినిమా నుంచి. ఓం నమో నారాయణాయ అనే పాట వినిపిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: పూర్ణ మేడం గారు, నా పేరు సనత గ్రామం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు. దేవుళ్ళ మీదైవల్ల బండరాముడు చిత్రం మేడం గారు, అందులో ఒకసారి ఆగుమా ఓ చందమా అనే పాట మేడం గారు.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: శ్రోత కోరిన పాట వినే ముందు

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో ఈ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అంశం ఘాటు బాటలప పాటల బాటలో. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు
1: గారు. మాంగళ్య బలం సినిమా నుంచి తిరుపతి వెంకటేశ్వర దొరాని దిక్కు నమ్మినాను పాటలను వేయించండి అమ్మా.
0: అలాగేనండి, మీరు
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది.

0: చెప్పగలరు?
1: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. పట్టణ ప్రాంతాలు చెత్తతో నిండిపోయిన డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్తో మూసుకుపోయిన డ్రైనేజీలు, వర్షాకాలంలో వరదలు, మీథేన్ ఉద్గారాలు, డంపింగ్ యార్డులలో అగ్ని ప్రమాదాలు, వ్యర్థాల నుంచి వచ్చే కలుషిత నీరు, ఆరుబయట వ్యర్థాలను కాల్చివేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, పురుగుమందుల డబ్బాలు, ఈ వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వస్తువుల వ్యర్థాలతో ప్రభావితమవుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, భూ వినియోగం స్థానిక ప్రభుత్వం, పట్టణ, గ్రామీణ పరిపాలనతో ముడిపడి ఉంది. వీటిలో చాలా అంశాలు రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సమాఖ్య వ్యవస్థ, వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన సమస్య కూడా. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. నగరాల శివార్లలో ఏళ్లుగా, కొండలుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలను బయోమినింగ్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా ఖాళీ చేస్తున్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రదేశంలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్దం చేసింది. ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, పాత బ్యాటరీలు, టైర్లను విక్రయించే కంపెనీలు తాము మార్కెట్లోకి విడుదల చేసిన వ్యర్థాలను తిరిగి సేకరించి రీసైకిల్ చేయడం తప్పనిసరి చేశారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న, ఒకేసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, బయోసీఎన్జీ తయారు చేయడంతో పాటు తడిచెత్త నుండి సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
2: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదే విధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలంటే, అదే విధంగా మన పరిసర ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడుకోవాలంటే ముఖ్యంగా నీటి వనరులను

0: కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
1: ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. సవరించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రకారం గృహాలు, కార్యాలయాలు సహా అన్ని సంస్థలు వ్యర్థాలను 4 వర్గాలుగా వేరుచేయడం తప్పనిసరి చేశారు. ఇంతకుముందు అమల్లో ఉన్న తడిపొడి 2 డస్ట్బిన్ల విధానాన్ని రద్దు చేసి 4 డస్ట్బిన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆకుపచ్చ డబ్బాల్లో తడి వ్యర్థాలు, నీలం డబ్బాల్లో పొడి వ్యర్థాలతో పాటు డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, సంబంధిత వ్యర్థాలను ఎరుపు డబ్బాలలో బల్బులు, మందులు, పెయింట్లు, ఈవేస్ట్ వంటి వాటిని నలుపు డబ్బాలలో వేయాలని నూతన నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారిని స్పష్టంగా నిర్వచించడమే కాకుండా విస్తరించిన భారీ వ్యర్థాల ఉత్పత్తిదారు బాధ్యతను నెరవేర్చాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి. దీనివల్ల వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి పర్యావరణ హితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలతో సహా ప్రతి దశను పర్యవేక్షించడానికి కేంద్రీకృత ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు. పాతకాలం నాటి వ్యర్థాల పునరుద్ధరణ కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, ఘన వ్యర్థాలను భూమిలో పూడ్చడంపై ఆంక్షలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
0: గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యత అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒక రోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
1: రోజు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, పెద్ద నివాస సముదాయాలు, హోటళ్లు, ఆసుపత్రులు వంటి వాటిపై ప్రత్యేక నిబంధనలు విధించారు. అటువంటి సంస్థలు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్లో స్థానిక సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. తమ పరిధిలో ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ రూపంలో ప్రాసెస్ చేయడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. వికేంద్రీకృత ప్రాసెసింగ్ వీలు కానప్పుడు స్థానిక సంస్థల నుంచి పెద్ద వ్యర్థాల ఉత్పత్తిదారులకు విస్తరించిన బాధ్యత, ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ పొందాలి. ప్రతి సంవత్సరం జూన్30 నాటికి వ్యర్థాల నిర్వహణ వివరాలతో ఆన్లైన్ రిపోర్టు సమర్పించాలి. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. వ్యర్థాల సేకరణ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్, వేస్ట్ స్టోరింగ్ ప్లాంట్లలో కృత్రిమ మేధ AIను ఉపయోగిస్తున్నారు. చెత్త సేకరణ లేదా పారిశుధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ

0: అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థ ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగుల డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రిసెర్చ్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వినియోగ వ్యర్థాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఇది అవసరమే. అయితే ఒక గ్రామ పంచాయతీని ఒక చిన్న మున్సిపాలిటీలా పరిగణించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. చాలా పంచాయతీల్లో సిబ్బంది, పారిశుద్ధ్య నిపుణులు, వ్యర్థాల రవాణా వాహనాలు, డిజిటల్ రిపోర్టింగ్ సామర్థ్యానికి తగిన నిధులు లేవు. గ్రామసభల ద్వారా అవగాహన, ఇళ్లలోనే కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్, ప్లాస్టిక్, పారిశుద్ధ్య వ్యర్థాలను అప్పుడప్పుడు సేకరించడం వంటి సరళమైన నమూనాలు గ్రామాలకు అవసరం. పొడి వ్యర్థాలను సమీపంలోని పట్టణ స్థానిక సంస్థలతో కలిపి క్లస్టర్ స్థాయిలో నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా చెత్తను మూలం వద్దనే వేరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సరైన రీతిలో వేరు చేయని చెత్తను స్వీకరించకుండా తిరస్కరించే అధికారాన్ని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ సంస్థలు వ్యర్థాల సేకరణ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాయి. రవాణా సమయంలో వ్యర్థాలు కలిసిపోకుండా ఉండేందుకు 4 విభాగాలున్న ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
0: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.
1: కొత్త నిబంధనల్లో డిజిటల్ పర్యవేక్షణకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగినదే. కానీ స్థానిక సంస్థలు వ్యర్థాల సేవలను మెరుగుపరచడం కంటే డాష్ బోర్డులలో వివరాలు నమోదు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే అది సమస్యగా మారుతుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు స్థానిక సూచికలను జోడించడం, డాష్ బోర్డులను తమకు అనుగుణంగా మార్చుకోవడం, రా డేటాను యాక్సెస్ చేయడం, వార్డు స్థాయి సమాచారాన్ని ప్రచురించడం, పౌరుల సమాచారం కోసం స్థానిక భాషలను ఉపయోగించడం వంటి పనులు చేయగలిగినప్పుడు డేటా సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామసభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం

0: పాట కావాలండి.
1: అలాగేనండి, వేస్తాను. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో మీ పేరు చెప్పండి.
0: నా పేరు తాతయ్యండి, భోగాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
1: సరేనండి,
0: ఓకే, థ్యాంక్ యూ.

0: శ్రోతలకు ఒక గమనిక. మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను మీరెంతో ఇష్టంగా వింటున్నారని మాకు అర్థమైంది. మరి వినడమే కాకుండా మీ అభిప్రాయాల్ని, మీ స్పందనని మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాము. మరి మా వాట్సాప్ నంబర్ 7416172999. మీ ఒక్క మెసేజ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను మరి వాట్సాప్ నంబర్ ద్వారా తెలియజేస్తారు కదా. అలాగే మా మెయిల్ ఐడి aarpcvsp@gmail.com. ఈ మెయిల్ ఐడికి కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. గమనికి విన్నారు. హలో.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానమ్మా. పలకా సత్యనారాయణ నా పేరు, బాబాయ్ని.
0: సత్యనారాయణ గారు చెప్పండి.
1: అమ్మా, నాకు లంబాడోళ్ళ రామదాసు ఈ సినిమాలో ఇప్పాల వెల్లెల్లో నీజాలి గుండెల్లోనే పాట ఉంటుందమ్మా.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, లంబాడోళ్ళ రామదాసు ఈ చిత్రం అండి.
1: ఓకే, బాయ్ అమ్మా.
0: నమస్తే అండి.

0: ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 8 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు, శ్రీ ఎంజి నందనా భట్. హలో,
1: నమస్కారం.
0: నమస్తే అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి వారి వీధి. అన్నమయ్య తెప్ప నుంచి అంతర్యామయం పాడి
0: అప్పారావు గారు. అలాగేనండి, మీరు కోరిన విధంగా అన్నమయ్య చిత్రం నుండి ఈ పాట.
1: నమస్కారం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నామండి.
1: నా పేరు మెచ్చారామయ్య. ఎల్మెంట్లీ ఏరియా పెద్దపల్లి, జిల్లా అనకపల్లి.
0: చెప్పండి.
1: నాకు రఫ్ సింధోని సినిమాలో ఓ రంగనాథ నా వంటి కాదా నా సాంగ్ ఇవ్వండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం.

శ్రీరంగనాథ నా ఒంటి బాధ తందావా ఓ దేవా, ఈ సంధ్య వేళ నా జాలి గాథ విందావా నా దేవా, వైకుంఠ వాస ఓ శ్రీనివాస ఓ ఇంటి వాణ్ణి చేసేయవా, ఏకాంత వేళ ఏకాంత సేవ వరమయ్యవా.

0: పందముతో పెట్టనిదాయే
1: రంగరంగా రంగు పొద్దు జారనిదాయే
0: శ్రీరంగనాథ నా వంటి బాధ కన్నావా ఓ దేవా

0: ఈ తండ్రి వేళ నా దాడి గధ విన్నావా నా దేవా.
1: నీ తండ్రి వాణి ఓ ఇంటి వాణి చేస్తాను గానీ మానయ్యవా.
0: ఏకాంత వేళ ఏకాంత సేవా వరమీయవా.
2: హలో
3: హలో
2: హలో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి.
3: ఒక సాంగ్ కావాలండి.
2: ఏ సాంగ్ అండి?
3: మరో చరిత్ర.
2: అదే మరో చరిత్ర నుంచి ఏ పాట?
3: భలే భలే మొగాడు.
2: అలాగేనండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
3: నా పేరు మహేష్, అనంతపూర్ నుంచి అండి.
2: సరేనండి మహేష్ గారు.
3: లక్ష్మి గారేనా?
2: కాదండి.
3: ఓకే అండి.

0: బలబడే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగసిరి గులాములే నీ అననే దారనాయ్
1: I don't know what you say.

0: start the game of our life, and you be my dear wife.
1: Bale bale madari oi bangaru na sami hoi, ni magasiri gunamunai, ni anani dananai.
0: Bale bale makari oi bangaru na sami hoi, ni magasiri gunamunai, ni anani dananai.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: మేడం చిత్తూరు జిల్లా కొత్తపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
2: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం.
2: ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు ఈరోజు?
3: మేడం గోపాలుడు భూపాలుడు సినిమా నుంచి ఎంత బాగున్నది అనే పాట కావాలి మేడం.
2: తప్పకుండానండి.
3: ధన్యవాదాలు మేడం.

0: హలో, పాటలపల్లికి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: నాకు ఉద్యోగాలు చంపేసింది మా నుంచి. దాచిన దాగద వలపు ఇక దాగుడు మూతలు వలదు పాట కాదు మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: ఈ ప్రసారంలో 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అంశం ఘాటు పాటల బాటలో. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర కుమార్ కాల్చున్నారు మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: సంసారం చదురంగంలో టైటిల్ సాంగ్ ఏంటి మేడం?
0: అలాగేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం.

స్వప్నం. ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అంశం ఘాటు పాటల బాటలో.

హెచ్చరికే ఉంది. ఇలాంటి ఇతిహాసాలు వినిపించడానికి ఎవరైనా ఉన్నారంటే ఉంది ఆకాశవాణి. తాత తాతల నాటి కథలను తవ్వితీస్తానోయ్ అన్నట్టుగా ఆ పాత మధురాలను ఆపాత మధురిమలను మధురిమ కార్యక్రమంలో ఘాటుఘాటుగా కథ చెప్పడానికి సిద్ధంగా ఘాటైన పాటలు. ఘాటు పాటలంటే అప్పుడే గొంతులో గరగరలు, కిచకిచలు, పొలమారుడాలు, ఉల్లాడు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయా, ఏమీ అక్కర్లేదు. అదేమిటో ఏమిటో అనుకుంటే అది ఘాటే. ఆ ఘాటు కూడా ఆదాటున వచ్చేసి మన ఇబ్బంది పెట్టేది ఏం కాదు. ఆ హెచ్చరిక కూడా మరీ అంతలాగా మనల్ని ఇబ్బంది పెట్టేది అంతకంటే కాదు. ఇంతకీ ఏమిటది?

నేనే అంటూ ప్రసారం సిద్ధంగా ఆ ఘాటుని అందించడానికి, అమర్చడానికి, సమర్చించడానికి, సమర్పించడానికి సిద్ధంగా ఉంది. పాటలు ఘాటుగా ఉంటే బాగుంటాయా? ఎందుకు బాగుండవు? పాతాళంలోంచి ఏ భైరవినో అడిగి తీసుకొస్తే ఇలాగ జన సంప్రదాయంలో జనకథగా, బుర్రకథగా, అలాగే టముకు వేస్తూ పూర్వం వినిపిస్తూ ఉంటే కోడలిలో కూడగట్టుకున్న జనం చెవులు ఓరబెట్టుకుని వినేవారు. అది ప్రేరణ, సాహసానికి కారణం కూడా. కారణము కారణభూతము, అంటే కారణభూతము అంటే ఈ కారణంతో భూతాల్ని కూడా వశం చేసుకుంటారా లాంటి ప్రశ్నలు తలపోతల్లోకి వస్తే వస్తాయి, కానీ ఎత్తిపోతల్లో అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి నాగేంద్రజాలం మొదలవుతుంది. మధ్యలో ఇదేమిటి ఇంద్రజాలం మహేంద్రజాలం లాగంటే పింగళి నాగేంద్రజాలం. ఆ మహానుభావుడు ఇంచుమించుగా ఈ ఘాటు పదాన్ని వాడే. ఇదేదో కథలకు వాడటం వరకు సరే, హృదయాలతోటి ఊసులు పెనవేసుకొని మౌనంగా కళ్ళతో బాసలు చేసుకోవడం కూడా ఘాటుగా ఉంటుందా? మనం ఎంత మృదువుగా పలికితే అది అంత ఉపశమనంగా ఉంటుంది. ఎటొచ్చి అటొచ్చి ఇటొచ్చి ఓ ధైర్యం చెప్పడానికో, లేకపోతే కొండకుచో భయపెట్టడానికో, కాదా ఉపాయాలు పన్నడానికో, పన్నాగాల్ని జయించడానికో, పట్టుదలలకు పోవడానికి కాదు. ప్రేమ, ప్రేమ కూడా ఇంత ఘాటుగా ఉంటుందా అంటే ఉంటుంది. మరి ఆయన అలా ప్రయోగించారు. అంత ఘాటుగా లేకపోతే సామాన్యుడైన తోటరాముడు సమ్రాట్ కూతురు రాజకుమార్తెను వరించగలడా? కాబట్టి అది ఎంత ఘాటు ప్రేమో.

అంత లేత వలుపులు కూడా ఇంత ఘాటుగా ఆ మలయానిలాన్ని, ఈ జాబిలెమ్మ వెన్నెల్ని ప్రసరింపజేయడం. ఇంతకీ చిత్రం విచిత్రం ఏమిటంటే, తోటరాముడేమో తోటలో పాడుతూ ఉంటే రాజకుమారి అంతఃపురంలోంచి ఇద్దరినీ కలుపుతూ విజయవంతమైన వెన్నెల అలా కురుస్తూ ఆ జంట మురుస్తూ ప్రియురాలికి విరహాగ్నిని పెంపు చేయుమా అని పంపు చేస్తూ ఉంటే ఆ పంపిణీని ఆనందంగా అందుకొని ఇందు ఆ రాజకుమార్తె ఎందున్నాడు తన ప్రేమికుడు అని కళ్ళతోటే ఆ కిరణాల ద్వారా సందేశాన్ని పంపించడం. అందుకున్న ఆ మహానుభావుడు తోట విడిచి ఈ ఘాటైన బాట పట్టుకొని ఈ పాటతోటి ఆఘమేఘాల మీద ఏ గుర్రపు స్వారీతో వస్తాడు, కోలుకో అంటాడు, కోలుకో అంటాడు, మేలుకో అంటాడు.

సోలోలైనా స్లోలో పాడితే అబ్బే అంత ఘాటు ఉండదేమోనండి అనేవారు ఉంటారు. లోకో భిన్న రుచి. ఆ రుచికి తగినట్టుగా కొంచెం వేగం పెంచితే ఎంత వేగం పెంచినా ఘాటు నీటుగా ఉన్నా కొంత నాటుగా ఉన్నా మరీ మోటుగా కాకుండా ఏకాయకి సఖా సఖీ ఇద్దరిని కలిపే విధానంలోనే ఉంటుంది.

వలపు, మమత, అనురాగం, ఇలా ఎన్ని పదాలు చెప్పినా రెండు అక్షరాలు ప్రేమ. ఆ ప్రేమ ఏదైనా కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు, ఎందులోనైనా కావచ్చు, వస్తువు మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, ప్రాంతం మీద కావచ్చు. కానీ మరీ ఘాటుగా, మహాఘాటుగా ఉండాలంటే ప్రేమ పక్కన ఆ జోడి కుదిరినట్టు మరోటి కుదరదేమో. ఒకరికి ఒకరుగా ఉన్నప్పుడు ఆ ఘాటు పాళ్ళు ఎక్కువే ఉంటాయి. ఇతరులకి అది వెక్కసం అనిపించవచ్చు. అనుభూతి చెందిన వాళ్ళకి మాత్రం అది చాలా అక్కర కావచ్చు.

ఎంత ఘాటైనా కాస్త చాటుమాటు ఉండాలంటారు పెద్దలు. సరే, చాటునున్న ఈ ఘాటు పదానికి ఎక్కడో మూలం ఏ మాటనో దాగి ఉంటుంది. అది మరో మాట అనుకోవడం ఎందుకు? దీన్ని భాషావేత్తలు మూల ద్రావిడ భాష నుండి లేదా సంస్కృత ప్రాకృతాల ప్రభావం నుండి వచ్చి ఉంటుంది అని ఒక అభిప్రాయం. ప్రాకృతం కానీ సంస్కృతం కానీ మూలం తీసుకుంటే పెద్దలు చెప్పిన మాట ఘట్ట అంటే తాకడం, ఘర్షణ, తీవ్రం, ఇలా ఎన్నైనా అనుకోండి, అవన్నీ కలిపి ఘాటుగా రూపాంతరం చెందిందని. ఘాటైన విమర్శ, ఘాటైన సమాధానం ఇలాంటివి కూడా మనం వింటూ ఉంటాం. అంటే అవతల వాళ్ళు తిప్పుకోలేని సమాధానం ఇస్తే. అలాగా ఘట్ట, ఘాటు, ఘాటై దీనికి మూలం గాఢముగా అని కూడా చెప్తారు. ఆ చెప్పుకోవడమేనా? ఎవరైనా ప్రయోగించారా అంటే ఎవరో ఎందుకు తన ఘంటాన్ని తేనెలో ముంచి రాశారేమో అని కరుణశ్రీ చేత పొగడబడినటువంటి పోతన మహాకవి బొమ్మెర పోతరాజు ఒకడు జగద్ధితంబుగన్, ఆయన భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణి మీద తన ప్రేమను కృష్ణుడు ఆవిష్కరిస్తూ కన్నయ్య మీద నా తలపు గాఢము కూరుకురాదు రేయి నాకెన్నడు, నా వివాహము సహింపక రుక్మిదలంచు కీడునే మున్ని ఎరుంగుదున్. ఇక్కడ ఆపుదాం. ఆ తర్వాత రుక్మిణిని కృష్ణుడు తెచ్చేసుకోవడం, రుక్మిణి అగ్నిద్యోతనుడి చేత తనను తీసుకొని వెళ్ళి రాక్షస పద్ధతిలో తీసుకుని వెళ్ళమని, వివాహం కాదు, తీసుకొని వెళ్ళాక అలా వివాహం చేసుకోమని కోరడం. అయితే ఇక్కడ ఘాటంతా ఎక్కడుంది అంటే కన్నయ్య మీద నా తలపు గాఢము అనడంలోనే. ఆ గాఢమే బహుశా ఈనాటి భాషలో, ఈనాడేమిటి, ఎప్పుడో 60-70 ఏళ్ల కిందటే చలనచిత్రాల్లో చాలా ఘాటుగా ప్రవేశించింది. ప్రవేశించింది కాబట్టే దీన్ని మహామహులందరూ కూడా వినియోగించారు. ప్రియే చారుశీలే

జయదేవుడు అష్టపది అంటే దాని కింద అనువాదం కూడా రాసి రెండిటిని మేళవించి మేఘాలతో సందేశం పంపిస్తే, వజసీయది కించిదపి దంతరుచి కౌముది అంటే పలికితే చాలు నీ పలువరస వెన్నెలలు. కృష్ణశాస్త్రి గారు ఈ గాఢతను, ఈ ఘాటును, ఈ రెండిటిని కాస్త అలా అలా తీసుకొని ఘాటపు ఘాటంపు అని వాడారు. ఆ ఘాటంపు ఇంపు సొంపు, ఆ ముక్క అనగానే బొగ్గల్లో మెరిసే కెంపు, ఇదిగో ఈ వంపు.

ప్రియే చారు సీదే. చారు అంటే బాగా అని అర్థం, చక్కగా అని. దానికి చక్కటి చమత్కారం కూడా చెప్పారు. చారు చారుగా కాచారుగా అని అడిగారట. అంటే చారు చాలా బాగా కాచారా అని. మరి చారుని సరైన పోపు లేదా తాలింపు లేదా తిరగమోతే కానిద్దాం. ఎందుకంటే అలా అనగానే కాస్త మోత వస్తుంది కదా, చుయ్యను చురులను. అందులో ఘాటు ఉంది అంతేనా? అంటే చెవికే తప్ప కంటికి మనసుకి ఈ ఘాటు సోకదా? అంటే కౌగిలిని పలుగని పలుగాట్ల సిరుగని అని అనువాదం ఉంది. అలాగే ఘాటంపు అని కూడా వాడారు ఇందులో. ఆ ఘాట్లు ఈ ఘాటంపు ఇవన్నీ కలిపితే ఆ ఘాటు చాలదా ఏమిటి? వీటికి సరేనండి, ఓ పుష్పం తీసుకున్నాం అనుకోండి, ఏ పుష్పం అయినా మృదువుగా ఉంటుంది కదా. మొగలి పువ్వు లాంటివి కాస్త పక్కన పెడదాం, దానికి ఘాటు ఉంటుంది. పువ్వు కొంచెం మోటు కూడా ఉంటుంది గుచ్చుకుంటేనేమి, మెచ్చుకోదగిన పుష్పమే. దాన్ని అలా పక్కన పెట్టేద్దాం. ప్రత్యేకంగా కోయనక్కర లేకుండా ఆ మూలాన్ని ఒక్కసారి ఆ కొమ్మని కానీ ఇలా ముట్టుకుంటే చాలు, జల జల జల జల రాలి అంత సున్నితమైనటువంటి పుష్పాలు పారిజాతాలు. పారిజాతం మనం ప్రత్యేకంగా అలా చేత్తో తీసుకొని అలా ముక్కుదాకా పెట్టేసుకోక్కర్లేదు. అక్కడి నుంచే దాని పరిమళం గాలి తరగల మీద తేలి వస్తూ ఉంటుంది. దానికి ఘాటు అన్న మాటని మనం చేర్చగలమా? చేర్చలేం. ఎందుకంటే చేర్చక్కర్లేదు. ఒక పారిజాత పుష్పం గంధం ఆఘ్రాణకు అలాగ సురభిళంగా సున్నితంగా సుకుమారంగా ఉంటుంది. అలాంటి పారిజాతాల వాన కురిసిందనుకోండి, అబ్బబ్బబ్బబ్బబ్బో అది ఎంత ఘాటుగా ఉంటుంది. దానిలో ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఇంకా ఇంకా కూడా దాన్ని ఆస్వాదించాలనిపిస్తుంది. అది కూడా ప్రేమకి జతపడిందనుకోండి, అదెంత ఘాటు ప్రేమో. ఆ పారిజాతం పుష్పం కావచ్చు, ఆ ప్రేమని తలుచుకొని కనుకొలకుల్లో అలా అలా తూగాడే ఆనంద బాష్పం కావచ్చు, లేదా ఆ ప్రేమైక మూర్తి కావచ్చు, స్ఫూర్తి కావచ్చు, ఈ పాట ద్వారా దానికి వచ్చే కీర్తి కావచ్చు.

ఆస్వాదనీయమైన ఆహ్లాదనీయమైన పూలకు పరిమళం ఇంత ఘాటుగా ఉంది. మరి నోటికి తగలాల్సిన ఘాట ఏమైనా ఉందా? దానికన్నా ముందు మెదడుకు మేత, నోటికి పోత, తర్వాత పాలక్కాడ్ అనో ప్రాంతం ఉంది దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమలు. అలా ఒక్కసారి చూడండి, ఇది చూడాలంటే కళ్ళు తెరిస్తే ఇక్కడేం కనబడతాం. ఒక్కసారి కానీ అలా కళ్ళు మూసుకుంటే విశాల ప్రపంచం అంతా కూడా మన ఊహాలోకంలోకి వచ్చేస్తుంది. ఈ పాలక్కాడ్ గ్యాప్ అని అంటారు, కేరళ తమిళనాడు రాష్ట్రాల మధ్య అది ఒక ముఖ్య ద్వారం, పర్వతాల మధ్య మార్గం. ఉత్తరాన ఉన్న నీలగిరి కొండలు, దక్షిణాన ఉన్న అనేమలై కొండలను వేరు చేస్తూ. ఇంతకీ ఈ పాలక్కాడుకి మన ఘాట్కి ఏమిటండి అంటే, ఆ పాలక్కాడునే పాల్ఘాట్ గ్యాప్ అంటారు. అంటే పాలు ఘాటుగా ఉంటాయా? పాలు ఘాటుగా ఉండవు కానీ ఉండొచ్చు. కాస్త ఏలక్కాయ పొడి, కొంచెం పచ్చకర్పూర పొడి వేసామనుకోండి పటిక బెల్లంతో సహా, అప్పుడు ఆ ఘాటే వేరు, ఆ రూటే వేరు. కానీ ఇక్కడ ఈ ఘాటు పాలఘాటు వైపు కానీ వెళ్ళామనుకోండి.

మంచి కాఫీ లాంటి పాట మనం మనసుతోటి స్ట్రా ఎక్స్ట్రా వేసుకొని మరీ గ్రోలొచ్చు. అది ఏ బాపు గారి పుణ్యమా అని తెరకెక్కితే

సుస్వర భాస్వర సురు చిరలయ చరిగా సనిప మరి సనిపని చిచికే.

గ్రోలడం, తాగడం, మింగడం, రుచి చూడడం, ఇక్కడ కూడా ఈ ఘాటు ప్రసరిస్తోంది కదా. ఇలాంటి ఘాటైన వంటకాలన్నీ చేసి ఒక ఆమె పిలుస్తుంది. ఆ పిలుపులో మొత్తం అంతా కూడా చిరచిర చురచుర అని పోపు వేస్తున్న ఆ ఘాటుకి సంబంధించిన సవ్వళ్ళు చప్పుళ్ళు వినబడుతూనే ఉంటాయి. అవును, మరి ఆ వేసే తాలింపు ఇందాకలు అనుకున్నామే చారుగా చారు కాచారు కానీ అదిగో అదే ఇది.

కొరుకున్నది మాటున్నది మంచి మాటున్నది సారోని మాయకి మాటుంది.

ఇవన్నీ అయి స్థాయికి మించి కానీ తినడం జరిగితే రోగం రాకుండా వస్తుందా? దానికోసం మందున్నది అంటుంది.

ha ha ha ha ha.

రోగానికి రాగల మందేదో కించిది ఆలస్యం అయితేనే అది పడగానే ఈ సవ్వళ్ళు చప్పుళ్ళు అన్నీ ఆగిపోయి ఈలోగా ఇంట్లో ఏ చంటిపాపో కేర్ కేర్ ఉంటుందనుకోండి, మరి ఆ కేర్ తీసుకోవాల్సింది మనమే కదా. ఓ పక్క పాప కేరింతలు బదులు కెవ్వులు కేర్లు ఎక్కువైపోతే ఆ జ్వాలల్ని ఆపాలంటే ఏ జ్వాలో మొదలెట్టాలి. కొండలపైన కోణలలోన గోగులు పూచే జాబిల్ని పిలవాలి.

0: మరి కొంచెం ఘాటు ఎక్కువైనట్టుందే అని పాపం చెప్పలేదు కదా చిన్ని పాప, మనమే గ్రహించాలి. అయితే ఇంతకీ ఇందులో ఎక్కువైన ఘాటైనా ఏమైనా ఉందా అంటే అది అలాగ సాగనేయండి, ఆ వెంటనే మనకి తెలుస్తుంది.
1: మా వాళ్ళ లోయ మంది బొట్టెట్టి పువ్వెట్టి ఆడించో మందిరో చంద్రయో నీకంటే మేము మంచి మావయ్యలందిరో.

ఒక్క పాటలో ఇన్ని ఘాటైన మలుపులా. మలుపుల దాకా వచ్చాం కదా, ఇప్పుడు ఎంతసేపు ప్రేమఘాటు, పూలఘాటు, మందుఘాటు, మరోఘాటు, మిర్చిఘాటు, ఇవన్నీ కాకుండా అద్భుతమైనటువంటి ఘాటులోకి మళ్ళాలి. కొండల మధ్య తోవని ఏమంటారు? అందులోనూ ఒకటి కాదు, రెండు కాదు, ఏడు కొండల మధ్య తోవలు, ఘాటు రోడ్డు, కొండబాట. ఆ ఘాటు రోడ్డులో ఇప్పుడు ఆకాశవాణి ఉదయం 9 గంటలకి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇస్తోంది, రాత్రి 8 గంటలకి ప్రసారం చేస్తోంది. అక్కడ ఆవల అల్లంత దబ్బులో అంతెత్తున ఈ ఘాట్లన్నీ చేరే చోటు ఎందుకోసం, ఎవరికోసం? ఆ వెళ్ళడం అనేది ఒక ఉత్సవం, ఎప్పుడో బ్రహ్మ పరికల్పించినది బ్రహ్మోత్సవం. దానికోసం మనం పట్టాల్సిన దారి

నదీనాం సాగరో గతి అన్నట్టుగా నదులన్నీ సాగరంలో కలిసినట్టు ఎన్ని ఘాటుల్లో ఎంత చాటుగా మాటుగా ఎవరు ఎక్కడ ప్రవర్తిల్లినా చేరాల్సింది అక్కడే అన్నది అన్నమయ్య తాత్వికత. ఇదిగో అలాంటి ఇతిహాసం ఘాటుఘాటుగా కథ చెబుతూ ఉంటే వింటూ

0: అంటే ఆనందంగానే ఉంటుంది.
1: హే కిటకిటా కిటకిటా.

ఘాటు పాటల బాటలు వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మధురిమ శీర్షికన

నీలహమి నెలరాజా పరుగిడకు చెలివేచే నా కొరకు.

పలికేను స్వాగతము మురి పెంగా తమరాకా నా చెలితో తెలిపేను ముంగితనే రాచిలుక పలికేను స్వాగతము మురి పెంగా తమరాకా.

ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరంలో అమరగీతం చిత్రం నుండి విన్నారు. వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, యుగళగీతం, జీవితంలో వసంతం చిత్రం నుండి.

ఆమె కథ చిత్రం నుండి జి ఆనంద్ పి సుశీల గానం విన్నారు. మధుమంజరి సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో

బిల్లులోని నిబంధనలు, ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకుగాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్ట్రంలో 91% పైగా గ్రామాలు ODF ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్కు 4 ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT-40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా ధ్రువ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ, అభివృద్ది ప్రాజెక్టులను

0: ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 మంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సిఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో 2 జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. హిందీ చలనచిత్ర గీతాల కార్యక్రమం. ప్రొఫెసర్ చిత్రం నుండి లతా మంగేష్కర్, రఫీ గానం.

స్వచ్ఛతా హీ సేవ. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే అంతకంటే మనం చేసే సేవ వేరే ఏమీ ఉండదు. ఎందుకంటే స్వచ్ఛత కోసం మనం ఏవేవో పరికరాల్ని వాడాల్సిన అవసరం లేదు. మనం ఉన్న ప్రదేశాన్ని మనం ఉండడానికి, మనలాంటి వాళ్ళు ఎందరో ఉండడానికి వీలుగా పరిశుభ్రంగా ఉంచాలి. అంటే ఈ వ్యర్థాలని ముందు నుంచే తగ్గించుకోవాలి.

0: వాటిని తిరిగి వాడుకునేలాగా, ఉపయోగించుకునేలాగా పునరుత్పాదన కూడా చేసుకోవాలి. ఈ మూడు ఒకదానికొకటి అనుసంధానం, అనుబంధం. ఎలా అంటే, మనకు అవసరమైన వస్తువులు మాత్రమే కొనడం ద్వారా చెత్తను తగ్గించుకోవచ్చు. చెత్త పేరుకోవడం అంటాం, ఎందుకంటే పేరుకి చాలా కొనేసి ఇంట్లో పడి ఉంటుంది, పడేసుకోవచ్చు అని. అక్కర్లేకపోయినా మన దగ్గర డబ్బు ఉంది కదా అని అలాగ ఒకసారి తిరిగి ఏవేవో కొనేసి వాటితో నింపేసి, తీరా మనకు అవి అవసరమో లేదో కూడా ఆలోచించకుండా ఎవరికో చూపించుకోవడానికో లేకపోతే ఇంకా దేనికోసమో ఆ చెత్తంతా, ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లని వాడుకోవడం, చేతులు ఒప్పుకుంటూ అంగళ్ళకు వెళ్ళిపోయి అక్కడ సరుకులు కొని వాళ్ళని ఇబ్బంది పెట్టి, లేదా మనమే జేబులోనో లేకపోతే ఇంకో రకంగానో పట్టేస్తుంది, బయటికి కనబడుతూ పట్టుకెళ్ళడం నామోషి అనుకొని ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. వాటికి బదులు బట్టల సంచులు, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, వీటిని నివారించడం, వస్త్రాలతో కుట్టిన వాటిని లేదా కాగితం సంచులు తిరిగి ఉపయోగించడం. అంటే ఒక వస్తువుని పారేయకుండా మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఉపయోగించగలగడాన్ని అలవాటు చేసుకోవాలి. అది ప్లాస్టిక్ వస్తువులు అయి ఉండకూడదు. ఒకవేళ ప్లాస్టిక్, గాజు వస్తువులు పాతవి ఏమైనా ఉన్నాయనుకోండి, పడేస్తే ఆత్మకి నాశనం లేదు అన్నట్టుగా దీనికి నాశనం లేదు కాబట్టి ఆ ప్లాస్టిక్కు లేదా గాజు సీసాల్లో మొక్కలు అలాంటివి పెంచడం. మరి పునరుత్పత్తి అంటే పునశ్చక్రీకరణ, రీసైకిల్ అంటున్నాం, దీన్ని రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అన్నారు. ఈ వాడేసిన వస్తువులను ముడిసరుకుగా మార్చి కొత్త వస్తువుల్ని తయారు చేసుకోవడం ద్వారా వ్యర్థాలు పేరుకోకుండా చూసుకోవచ్చు. అందులో భాగమే ఈ బట్టల సంచులు, కాగితం సంచులు, అలాగే పెద్ద పెద్ద ప్యాకెట్లో దొరికే వస్తువులను కొనడం వల్ల ఈ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా కాకపోయినా తగ్గించవచ్చు. వాటిని వాడడం మానేయాలి. అలా అని పారేస్తే ఇతరులకు ఇబ్బంది. పాత బట్టలు అంటే మనం పాత బట్టలు కూడా కొంతమంది వేసేసుకుంటే అలుగుడ్డ అలా ఏమిటది అంటాం, అంచేత అవి వాటి వేరే అలుగుడ్డ కాబట్టి ఇల్లు తుడుచుకోవడానికి. అలాగే తడిపొడి చెత్త వేరు చేయడం ద్వారా పునశ్చక్రీకరణ, వీటి ద్వారా మనం స్వచ్ఛత కోసం పాటుపడితే అదే గొప్ప సేవ. స్వచ్ఛత హి సేవ. వివరణ విన్నారు. సమయం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి, డీజీపీని కోరారు. ఇక వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల

0: గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవనిపాలెం గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: 3 పెద్ద గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 50 లక్షల రూపాయలతో ఎప్పుడు లేని విధంగా చెరువులు ఈ రోజున ఆధునీకరణ చేసి అవన్నిటినీ కమ్యూనిటీ ప్లేసెస్ గా చేసి వేల మంది అక్కడికి పిల్లలు గాని పెద్దలు గాని అందరూ వచ్చి కూర్చునే విధంగా 3 పెద్ద చెరువులు చేశాం. అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పరిష్కృతంగా గుంటూరు ఛానల్ ని ఈ రోజు దాదాపు 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇక్కడ 100 కోట్ల రూపాయలతోటి మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం.
0: హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ అంశాలను, ఎల్నినో పరిస్థితుల ప్రభావం, డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది వంటి అంశాలను మంత్రి ప్రస్తావించనున్నారు. రైతు సంక్షేమం, కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపైన సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ది చేసి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఇంటికి కొళాయి నీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించేందుకు 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12 కోట్ల 60 లక్షలకు పైగా కొత్త కుళాయి కనెక్షన్లు అందించారు. 2019లో దేశంలోని కేవలం 16.7% గ్రామీణ కుటుంబాలకే కుళాయి నీటి సౌకర్యముండగా 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 82% పైగా పెరిగింది. జలజీవన్ మిషన్తో మహిళలకు నీటిని తీసుకురావడానికి వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. జలజీవన్ మిషన్ పథకం కేవలం కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికే పరిమితం కాకుండా నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బెహనో కా జీవన్ आसान हो रहा है. इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है.
0: రాష్ట్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత డీజీపీని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని, ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
0: రాష్ట అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేలా ఈ మేరకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఆసుపత్రుల్లో రోగులకు అందించే భద్రతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 86 స్కోర్తో అత్యధిక సగటు మార్కులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు ఢిల్లీలో జరిగిన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి, డీజీపీని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మహిళావాణి. ఈనాటి ఈ మహిళావాణి కార్యక్రమంలో శ్రీమతి ద్వయం డివి మానస, డి శ్రీదేవిల సంభాషణ వింటారు. అంశం ప్రయాణాల్లో ప్రమాదాలను నివారిద్దాం.
1: ఓయ్ శ్రీదేవి, ఎక్కడున్నావు ఎక్కడున్నావు?
2: ఆ వస్తున్నా వస్తున్నా. ఏంటంత కంగారు హుషారు? ఏంటో మొహంలో కళ ఉట్టి పడుతుంది. ఏమిటి సంగతి? ఏమైనా విశేషమా?
1: ఉండదా మరి, ఎప్పటిదో కళ ఇప్పుడు కళ్ళ ముందుకొచ్చింది, అందుకే ఈ మొహంలో ఈ కళ వచ్చింది.
2: ఎప్పుడు అడిగిన ప్రశ్నకి తిన్నగా జవాబు చెప్పవు కదా, ఎప్పుడు ఏదో ఒక పజిల్లా చెప్తావు. ఇంతకీ సంగతి ఏంటి? తిన్నగా చెప్పు తల్లి.
1: అలా వెంటనే చెప్పేస్తే నేను మానసాని ఎందుకు అవుతాను? నీకు నస పెట్టకుండా ఎందుకు వదులుతాను? సరే గాని విషయం ఏమిటో అడగవే.
2: అడుగుతూనే ఉన్నాగా, నువ్వు ఉన్న ఈ స్పీడ్కి నేను అడగకపోయినా విషయం చెప్పేసేలా ఉన్నావు. అసలు విషయం ఏంటో చెప్పు తల్లి.

0: చెప్పను. నిన్ననే ఒక వస్తువు మా ఇంటికి వచ్చింది, చూపిస్తాను పదా.
1: వస్తువా? అంటే ఇప్పుడేంటి, మీ ఇంటికి రమ్మంటావా ఏంటి?
0: లేదు లేదు, మీ ఇంటికే తీసుకొచ్చాను, చూపిస్తాను పదా పదా.
1: మా ఇంటికి వస్తువు తెచ్చావా నాకు చూపించడానికి? ఏది, నీ చేతిలో ఏమీ లేనేలేదే.
0: అందుకే బయటికి రా అంటున్నా పదా. అదిగో అదిగో అదిగో చూడు, నిన్ననే మా ఇంటికి వచ్చిన ఒక కుటుంబ సభ్యుడు.
1: అబ్బా, ఎప్పటినుంచో నువ్వు అనుకుంటున్న కళ నెరవేరిందనమాట. చాలా బాగుంది అమ్మయ్యా, ఇక నుండి నువ్వు నా బుర్ర తినవన్నమాట. ఎన్నాళ్ల నుంచో స్కూటీ కొనుక్కుంటా కొనుక్కుంటా అని అంటుండేదానుగా, మొత్తానికి ఇప్పుడు కొనుక్కున్నావన్నమాట. అంటే GST రేట్లు తగ్గే వరకు ఆగావా ఏంటి?
0: అలానే అనుకోపోని. హలో మేడం, చూస్తే సరిపోదు, నాతో పాటు రైడ్కి రావాలి.
1: ఏంటి, నీతో పాటు రైడ్కి రావాలా? అసలు నువ్వు డ్రైవింగ్ సమంగా నేర్చుకున్నావా? లైసెన్స్ ఉందా?
0: హలో, నేను డ్రైవింగ్ టెస్ట్లు అన్నింటిలో పాస్ అయ్యాను తెలుసా. నా కష్టం మీద లైసెన్స్ తెచ్చుకున్నాను. ఐఎమ్ పర్ఫెక్ట్ డ్రైవర్ యునో.
1: అది నువ్వు చెప్పకూడదమ్మా, నీ వెనక కూర్చున్న వాళ్ళు సర్టిఫై చేయాలి. నువ్వు మరి బండి కొని డ్రైవింగ్ ఇవి అంటున్నావు కదా. ఓ పని చేద్దాం, అయితే ప్రయాణాల్లో ప్రమాదాలను నివారిద్దాం అనే అంశంగా ఈనాటి మన సంభాషణ కొనసాగిద్దాం.
0: సరే శ్రీదేవి.
1: ఓయ్, వెడదాం గాని, ఏంటది చేతిలో?
0: హెల్మెట్ అంటారు మేడం దీన్ని.
1: బుద్ధుండోడెవడైనా దాన్ని అసలు హెల్మెట్ అంటాడా? దానికి ఏమైనా పార్ట్స్ ఉన్నాయంటావా? చూడు దాని అవతారం అది ఎలా ఉందో.
0: అంటే ఇప్పుడే కదా స్కూటీ వచ్చింది, కొద్ది రోజులు అయితే హెల్మెట్ కొంటాను, అందుకే ఈలోపు మా వాళ్ళ హెల్మెట్ వాడుతున్నానమాట.
1: నేను అడిగింది నువ్వు ఎవరి హెల్మెట్ వాడుతున్నావని కాదు, అసలు దానికి ఉండవలసిన పార్ట్స్ ఉన్నాయా? అసలు అది అసలు హెల్మెట్లా కనిపిస్తుందా?
0: అంటే ముందు ఉండాల్సిన అర్థం విరిగిపోయిందనుకో, అందులోనూ ఆ బెల్ట్ ఒకటి క్లిప్ ఊడిపోయింది అంతేగా. తలకు పెట్టుకునే హెల్మెట్టేగా, తల బాగానే ఉంటుందిగా.
1: హెల్మెట్ అన్నది ఎందుకు పెట్టుకుంటాం, మన రక్షణ గురించే కదా. నువ్వు చిన్న అద్దమే కదా అని అంటున్నావు. ఇప్పుడు నువ్వు బండి జమ్మని తీసుకెళ్ళావే అనుకో, గాలికి ఏమైనా ఎగరొచ్చు, నీ కంట్లో ఏమైనా పడచ్చు, అప్పుడు నీ డ్రైవింగ్ పరిస్థితి ఏంటి? ఇక క్లిప్ లేదు బెల్ట్ లేదంటున్నావు, అసలు హెల్మెట్ ఎలా పట్టు ఉంటుంది? నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు ఈ అద్దం లేని హెల్మెట్ ఎగిరిపోయిందనుకో, నీ కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉంటుందా? అందుకే హెల్మెట్ అన్నది మన రక్షణ కోసం కాబట్టి తప్పకుండా మంచి హెల్మెట్నే వాడాలి. ఏదో చవగ్గొస్తుంది లేకపోతే వాళ్ళెవరో వాడి వదిలేసింది, ఎందుకు చెప్పు. కొత్త బండి కొనుక్కున్నావు, హాయిగా మంచి కొత్త హెల్మెట్ కూడా తీసుకో. నువ్వు రైడ్కి రమ్మని పిలిచి హెల్మెట్ పరిస్థితి చూస్తే అర్థం లేదు, బెల్ట్ క్లిప్పు లేదు, ఇటువంటి వేసుకొని నువ్వు డ్రైవ్ చేస్తే నేను వెనకాతల కూర్చోవాలా?
0: సరేలే, నువ్వు చెప్పావు కాబట్టి హెల్మెట్ లేట్ చేయకుండా ఈరోజు ఈవినింగే వెళ్ళి ఖచ్చితంగా కొనేస్తా.
1: ఈలోగా నువ్వెంత గొప్ప డ్రైవరో నేను చూస్తా. పద పద, అలా రైడ్కి వెళ్ళొద్దాం. హలో మేడం, ఏంటి స్పీడు తగ్గించు, హెల్మెట్ కరెక్ట్గా లేదు, ఇంకా కొత్త బండి, నీకు అంత స్పీడ్ అవసరం అంటావా? రోడ్ రూల్స్ అసలు తెలుసుకున్నావా? నువ్వు బండి తీసి హుషారుగా వెళ్ళిపోతున్నావు.
0: నేను ఇక్కడ వేగంగా వెళ్తున్నాను శ్రీదేవి.
1: అవునా, అసలు నీ బండిలో స్పీడోమీటర్ చూసుకో, అలాగే అక్కడ బోర్డుకు కూడా పెట్టారు 40 లిమిట్ క్రాస్ అవ్వకూడదని. తమరు బండి ఏ స్పీడ్లో వెళ్తుందో ఒకసారి చూసుకోండి.
0: అమ్మా తల్లి, అక్కడ స్పీడ్ బోర్డు ఉంది, నేను డ్రైవింగ్లో స్పీడ్ కూడా చూస్తున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు ఈ బోర్డులన్నీ చూపించారు, నాకు కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఏమీ చుట్టుపక్కల వెహికల్స్ లేవు కదా అని నేను ఆ స్పీడ్లో వెళ్తున్నానమాట.
1: ఆహా, ఇక్కడ వెహికల్స్ లేవంటున్నావు, నీకు చెప్పు వస్తాయా? మానస మేడం, మేము వస్తున్నాం, కొంచెం స్పీడ్ కంట్రోల్ చేసుకోండి అని ఏమైనా వెహికల్స్ చెప్తాయా? మన జాగ్రత్తలో మనం ఉండాలి మానస, సడన్గా ఎవరైనా వచ్చారనుకో, నువ్వు స్పీడ్లో ఉండి బ్రేక్ వేస్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. బండి ఇప్పుడు మన కంట్రోల్లో ఉండాలి, దాని కంట్రోల్లో మనం వెళ్ళకూడదు. ఎవ్వరూ లేకపోయినా రోడ్డు ఖాళీ ఉంది కదా అని జెట్ స్పీడ్లో దూసుకు వెళ్ళిపోకూడదు మానస. చెప్పలేం, లే వాటర్ బాటిల్ ఉండొచ్చు, లేకపోతే స్పీడ్లో అక్కడ రోడ్డు బాగాలేకపోవచ్చు, సడన్ బ్రేక్ వేస్తే ప్రమాదం కదా. అందుకే ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మన స్పీడ్ మన కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి.
0: అలాగే మేడం, తమరి ఆజ్ఞ సరసా వహిస్తాను, నెమ్మదిగా వెళ్తాను. సరే, నువ్వు ఇంత క్లాస్ పీకావు కదా, నాకు బాగా బుర్ర వేడెక్కిపోతుంది. పద, అదిగో అక్కడ చూడు, కాఫీ షాప్ ఉంది, వెళ్ళి ఒక మంచి స్ట్రాంగ్

0: కాఫీ తాగి అప్పుడు వెళ్దాం పద. అది తాగితేనే గాని నా బుర్ర శాంతించేలా లేదు.
1: పద పద, అలా కొత్త బండి కొన్నావుగా, కాఫీ ట్రీట్ ఇస్తున్నావు అనమాట. పద, ఎలాగో కాఫీ తాగుతున్నాంగా, ఒక మంచి పాట వింటే బాగుంటుందేమో కదా.
0: నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా శ్రీదేవి? బాబు, కొంచెం ఆ రేడియో సౌండ్ పెంచవా, మా శ్రీదేవి పాట వింటాదంట.

0: శ్రీదేవి, మంచి కాఫీ అయితే తాగాం కదా. పక్కనే అలా పార్క్ ఉంది, అక్కడ కూర్చుందాం. ఏంటి?
1: తప్పకుండా పద. అలా పార్క్లో కూర్చొని కాసేపు అలా కబుర్లు చెప్పుకొని వద్దాం. అబ్బాయి, ఇక్కడ ఎంత హాయిగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉందో మానస.
0: అవును శ్రీదేవి.
1: మానస మానస చూడు,

0: తీసుకువెళ్లడం చట్టవిరుద్ధం. ఉదాహరణకి చూడు, ద్విచక్ర వాహనాల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి అని చెప్తూ ఉంటారు, అవునా? అలా అనమాట. అలాగే వస్తువులను రవాణా చేసే వాహనాలకి గూడ్స్ క్యారేజ్ పర్మిట్ అవసరం. అయితే ప్రయాణికులను రవాణా చేసే వాహనాలకి ప్రయాణికుల వాహన అనుమతి అవసరం అనమాట. అందెందుకు శ్రీదేవి, వెయిట్ పెరిగే కొద్దీ వెహికల్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది కదా, దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అందుకే వెహికల్లో ప్రయాణించే వాళ్ళు అలాగే వెహికల్ నడిపేవారు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి.
1: అవును మానస, అసలు ప్రభుత్వం పెట్టిన రూల్స్ అన్నీ మన మంచి కోసమే కదా. డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, సైన్ బోర్డ్స్, సిగ్నల్స్, అన్ని నియమాలు పెట్టింది ప్రమాదాలను నివారించడానికే కదా. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం చాలా అవసరం. ఇక కారులో ప్రయాణం చేసేటప్పుడైతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్ కరెక్ట్గా ఇవ్వడం. అంటే చూడు, మనం డ్రైవ్ చేస్తే ఎక్కడైనా టర్నింగ్ తీసుకోవాలనుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్ సిగ్నల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే స్పీడ్ లిమిట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు బండి తీస్తున్నావు కాబట్టి ఓ విషయం చెప్తున్నాను. ఇప్పుడు జంక్షన్స్ వచ్చినా స్లో అయిపోవాలి మానస, స్పీడ్లో ఎప్పుడు టర్న్ చేయకూడదు. ఇక నువ్వు ఓవర్లోడ్ అన్నావే, కొందరు ద్విచక్ర వాహనం మీద కూడా ఐదుగురు వెళుతుంటారు, పాపం డ్రైవింగ్ చేసేవాడికి సీటే ఉండదు. ఏంటో ఆ ట్యాంక్ మీద కూర్చొని డ్రైవ్ చేస్తుంటారు, నువ్వు అలాంటి వాళ్ళని చూసావా?
0: చాలా మందిని చూసాం శ్రీదేవి.
1: ఎందుకు అలాంటి ఫీట్ చేస్తారో, వాళ్ళు వెళ్ళిపోతే పర్వాలేదు కానీ ఏదైనా జరగని జరిగితే వాళ్ళు ఐదుగురికి దెబ్బలు తగులుతాయిగా. అందుకే మన జాగ్రత్త గురించే పెడతారు కాబట్టి ఈ లిమిట్స్, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది.
0: అవును శ్రీదేవి, ప్రయాణం ఆనందాన్ని ఇవ్వాలి కానీ అంతులేని బాధను కాదు కదా. ప్రయాణాల్లో మనం తీసుకునే జాగ్రత్తలే మనల్ని, ఎదుటివారి కుటుంబాల్ని శ్రీరామరక్షగా కాపాడుతుంది.
1: మంస మంస పద, అక్కడ మంచి పాట వినబడుతుంది, అక్కడికి వెళ్ళి కూర్చొని విందాం. ఆ పాట విన్నాక మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. పద పద.

0: శ్రీదేవి, ప్రయాణాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే చాలా పెద్ద శిక్ష వేస్తాయి. అంతెందుకు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, ఒకవైపు సిగ్నల్ ఇచ్చి మరొక వైపు వెళ్ళడం, ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడం, ఇలా చాలా చాలా చూస్తున్నాం కదా శ్రీదేవి.
1: అవును మానస, చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. టైం అయిపోతుందని అలాగే వెయిట్ చేయలేక కొందరు సిగ్నల్ దాటి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల సిగ్నల్ వదిలిన వారికి వీళ్ళు సడన్ గా ఎదురుగా రావడంతో ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.
0: అంతేగా శ్రీదేవి, అంతెందుకు, నడిచి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా. ఎడం వైపే నడవాలి, ఫోన్ మాట్లాడుతూ నడవడం గాని చేయకూడదు. హార్న్ కొట్టినా వాళ్ళే పక్క నుంచి వెళ్తారు అని కదలకపోవడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ నడవడం చేయకూడదు. ప్రమాదాలు చెప్పి రావు కదా శ్రీదేవి. ఇరుపక్కల వాళ్ళు నియమాలు పాటించి ప్రయాణాలు చేస్తే ప్రమాదాలను మరింతగా నివారించవచ్చు.
1: అలాగే మాన్స, మనకి అడుగడుగునా డస్ట్బిన్స్ ఉంటూనే ఉంటాయి. అయినా కానీ వేస్ట్ బాటిల్స్, కవర్స్ రోడ్డు మీద చాలా మంది పడేస్తూ ఉంటారు. ఇలా పడేయటం వల్ల కవర్స్ ఎగిరి వెహికల్ అద్దాల మీద పడితే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు చున్నీ లేదా సారీ టైట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే కొందరు ఎగురుతూ ఏదో రెక్కల్లా ఎగురేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే, అది పొరపాటున వీడ్లే వాహన చక్రానికైనా చుట్టుకోవచ్చు, లేదా పక్క నుంచి వెళుతున్న వెహికల్కైనా తగలొచ్చు. అందుకే ఎప్పుడైనా వదులుగా ఉండి ఎగురుతున్న లాంటి దుస్తులు అయితే వేసుకోకూడదు మానస, అది కూడా జాగ్రత్త వహించాలి.
0: సరిగ్గా చెప్పావు శ్రీదేవి. అలాగే చూడు, లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు అవునా, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, చుట్టాలు కానీ, దీనికని దానికని లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు.
1: నిజమే, ఇప్పుడు అది కామన్ అయిపోయింది, చాలా మంది కార్లో వెళ్ళిపోతున్నారు.
0: మరి అంతసేపు కూర్చొని డ్రైవ్ చేయాలంటే వాళ్ళకి ఎంత లేదన్నా నిద్ర వస్తుంది కదా. మరి ఏ మాత్రం నిద్ర అనిపించినా కూడా, కళ్ళు మూతలు పడుతున్నాయనుకున్నా కూడా వెహికల్ని పక్క కాపి హాయిగా రిలాక్స్ అయ్యి డ్రైవ్ చేయాలి శ్రీదేవి. కనురెప్పపాటి సమయం చాలు చాలా మంది జీవితాలు మారిపోవడానికి.
1: నువ్వు అన్నది మాత్రం కరెక్టే మానస, నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్. లాంగ్ జర్నీస్ చేసినప్పుడు మాత్రం ఒక్కరే కాకుండా ఇద్దరు మారుతూ చేయాలి. డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు ఎప్పుడు నిద్రపోకూడదు. నిద్ర ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని పెద్ద సౌండ్లో పాటలు పెట్టి వింటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, వెనకాతలు ఏమైనా హెవీ వెహికల్స్ వస్తూ హార్న్ కొట్టినా కూడా వినిపించదు అనమాట. అందుకే డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు మీద ఉండాలి, ఆ జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవ్ చేయాలి. ఇంకా మరో విషయం చెప్పుకోవాలంటే మాన్స, చిన్నపిల్లలకి లైసెన్స్ లేకుండా వెహికల్స్ అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి సమంగా రోడ్ రూల్స్ తెలియదు, వాళ్ళు చెప్పినా వినరు. లైసెన్స్ లేకుండా పిల్లలకి వెహికల్స్ ఇచ్చి వాళ్ళు ప్రమాదాల బారిన పడితే తల్లిదండ్రులు ఇబ్బంది పడే బదులు పిల్లల్ని మనం కన్విన్స్ చేయాలి, జాగ్రత్తలు చెప్పాలి. లైసెన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళకి వెహికల్ అన్నది ఇవ్వాలి.
0: శ్రీదేవి, ఇలా లైసెన్స్ లేకుండా పిల్లలు డ్రైవ్ చేసి ఏదైనా ప్రమాదాలకు గురైతే వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉంది తెలుసా.
1: అవునవును, విన్నాను మానస.
0: అందుకే వాళ్ళకి తెలియదు, మనమే నచ్చ చెప్పాలి.
1: దానికి తోడు మానస, వీళ్ళు ఏం చేస్తారంటే స్పోర్ట్స్ బైక్స్ అని, అవి చూడు మన రోడ్స్కి సరిపోవు,

0: స్పీడ్గా వెళ్లేవి వాటికి నేషనల్ హైవేస్ లాంటివి ఉండాలి. మరి సందుగొందుల్లో కూడా ఆ వెహికల్ నడిపిస్తానంటే ఎలా అవుతుంది?
1: ఈ మధ్యన చూస్తున్నాం కదా శ్రీదేవి, బళ్ళ మీద వెళ్ళి ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, ఈ హడావిడిలో వాళ్ళ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఇలా ఎన్ని చూస్తున్నాం చెప్పు ఈ మధ్య కాలంలో.
0: నిజే, మన పర్పస్ ఏంటి, మనం ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నువ్వు చూసావో లేదో, సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తారు, ఇంకా నానా రకాల ఫీట్లు కూడా చేస్తూ ఉంటారు. అది నైట్ టైం అయితే మరీ ఎక్కువ. దీంతో ఏమవుతుందో తెలుసా, మన ఆడవాళ్ళని పెద్దవాళ్ళని డ్రైవ్ చేసే వాళ్ళకి వీళ్ళు పక్క నుంచి సర్రమని స్పోర్ట్స్ బైక్స్ వేసుకొని వెళ్ళిపోతుంటారా, ఆ సౌండ్కి ఆ స్పీడ్కి పాపం వీళ్ళు బెదిరిపోతూ ఉంటారు. చాలా ప్రమాదాలు అలా కూడా జరుగుతుంటాయి. కాబట్టి మనకి ఏది అవసరమో అంతవరకే తీసుకోవాలి. పిల్లలు కూడా నచ్చ చెప్పాలి మన రోడ్స్కి అవి సూట్ కాదు అని.
1: అందుకే కదా శ్రీదేవి, ఇలాంటి విషయాలన్నీ డ్రైవింగ్ చేసే ముందే తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మనకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందే అన్ని రకాల పరీక్షలు చేసి అన్ని రకాల నిబంధనలు, నియమాలు అన్నీ చెప్పి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇస్తున్నారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేది అందుకే అన్నమాట, ఇవన్నీ తెలుసుకుంటారు అని.
0: ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మన భద్రత కోసం ప్రభుత్వం పెట్టిన నియమాల్ని సరిగ్గా పాటిస్తూ ప్రయాణాలు చేస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు.
1: సరిగ్గా చెప్పావు శ్రీదేవి, అందుకేగా ఈరోజు సంభాషణ ప్రయాణాల్లో ప్రమాదాలను నివారిద్దామంటూ జరిపాం.
0: మరి విన్నారుగా ఈనాటి సంభాషణ. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
1: మీ మానస.

కార్యక్రమంలో కడపటి అంశం చారుకేశి రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన ఆడమోడి గలదే రామయ్య ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ మరణాన ధర్మారావు బృందం నాదస్వర వాదనం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ ప్రధాన వాహికపై మొదటి ప్రసారం విన్నారు. సాయంత్రం 5 గంటలకు ఇవే అలవరసలపై అనంతర ప్రసారం. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:22. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలో కూడా వినవచ్చు. శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

ఫ్రెండ్స్, చిన్న కష్టానికే కుంగిపోయేవారు చాలామంది ఉంటారు. కానీ కష్టాలు మనల్ని దృఢంగా మార్చడానికే వస్తాయేమో అంటున్నారు కావ్య శర్మ. చిన్న వయసులోనే ఓ ప్రమాదంలో తమ ఎడమ కాలిని అలాగే కన్నతల్లిని కోల్పోయిన ఆమె ఎంతో మానసిక వేదన అనుభవించారు. అయినా ఒకనొక దశలో ఈ పరిస్థితి నుంచి బయటపడి తన జీవితానికంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. ఇటువంటి ఈ పట్టుదలతోనే ఇప్పుడు టీచర్గా, మరోవైపు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నారు. కావ్య శర్మ ఇన్స్పైరింగ్ స్టోరీ వినే ముందు ఒక పాట విందాము.

ప్రేమ పావురాలు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. చిన్న వయసులోనే ఓ ప్రమాదంలో తన ఎడమ కాలుని, కన్నతల్లిని కోల్పోయిన వ్యక్తి కావ్య శర్మ ఎంతో మానసిక వేదన అనుభవించారు. అయినా ఒకనొక దశలో ఈ పరిస్థితి నుండి బయటపడి తన జీవితానికంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. ఇటువంటి పట్టుదలతోనే ఇప్పుడు టీచర్గా, మరోవైపు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నారు కావ్య శర్మ. ప్రస్తుతం కృత్రిమ కాలితోనే కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారు. తనను చూసి తనలాంటి శారీరక లోపాలున్న వారితో ఒక్కరు స్ఫూర్తి పొందినా చాలు అంటున్నారు కావ్య. కావ్యకు 6 సంవత్సరాల వయసప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. 12 సంవత్సరాల వయసప్పుడు కావ్య వాళ్ళ అమ్మగారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరి తల్లి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కావ్య ఎడమకాలు బాగా దెబ్బతిన్నది. దాదాపు 15 ఆపరేషన్లు అయ్యాయి. అయినా ఫలితం లేకపోయింది. బతకాలంటే కాలు తీసేయాలన్నారు వైద్యులు. కానీ కాలు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోయారు. ఆఖరికి చేసేది ఏమీ లేకుండా ఎడమ మోకాలు పై వరకు తొలగించుకోవాల్సి వచ్చింది. ఇలా ఒంటికాలుతోనే ఇంటికి వెళితే అమ్మలేని లోటు తనని శూన్యంలోకి నెట్టేసింది. దాంతో మరింతగా కుంగిపోయారు. కొన్నాళ్ళు గడిచాక బాధను దిగమింగుకుని చదువుపై దృష్టి పెట్టారు. వాకర్ సహాయంతో నడిచేవారంట. ఇప్పుడు జీన్స్ చిత్రం నుండి నిత్యశ్రీ మహాదేవన్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. మనం వింటున్నాం కావ్య శర్మ యొక్క జీవిత విషయాల గురించి. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళారు కావ్య శర్మ. డాక్టర్ సలహా మేరకు కస్టమైజ్డ్ ప్రాస్థెటిక్ కాలిని అమర్చుకున్నారు. దీంతో వీరి జీవితమే మారిపోయింది. అలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. శారీరక లోపం ఉన్న తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న కసి పెరిగింది. లోపం ఉన్న తనకంటూ ఒక మంచి పేరు తీసుకురావాలనుకున్నారు. ఇలా ప్రాస్థెటిక్ కాలితో నడవడం, ఒంటరి ప్రయాణాలు చేయడం, కాలేజీకి వెళ్ళడం, అన్ని పనులు తనే స్వయంగా చేసుకోవడం, స్వతంత్రంగా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. ఆర్థికంగా మరొకరిపై ఆధారపడకుండా ట్యూషన్లు చెబుతూ వచ్చిన డబ్బుతో చదువుకునేవారు. శారీరకంగా దృఢంగా ఫిట్గా మారాలనుకున్నారు. అందుకే జిమ్లో చేరి నిపుణుల సలహా మేరకు వర్కౌట్స్ నేర్చుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వర్కౌట్స్ను సాధన చేస్తూ అలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, ధ్యానం నేర్చుకున్నారు. ఇప్పుడు ఏ వ్యాయామం అయినా చేసేయగలిగినంత ఆత్మవిశ్వాసం వీరికి ఉంది. ఎన్నో మారథాన్లలో పాల్గొన్నారు. శారీరక లోపాలు శరీరానికే కాదు, మనం పెట్టుకున్న ఆశయాలకు కాదు అని నిరూపించడమే లక్ష్యమని అంటున్నారు కావ్య.

నేటి సిద్ధార్థ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఫ్రెండ్స్, చిన్న చిన్న కష్టాలకి చాలామంది కుంగిపోతూ ఉంటారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో, లేకపోతే తల్లిదండ్రులు మందలించారను, లేకపోతే ఇంకేమైనా కారణాలు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉపాధ్యాయులు దెబ్బలాడారను, చాలా వరకు సున్నిత మనసుకులైన యువత మనసు వారిలో ఆత్మాన్యూనత భావంతో వారిని వారు తక్కువ చేసుకుంటున్నారు. వారి గత విజయాలను నెవరు వేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కావ్య శర్మ గారి కథ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంటుంది. నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం, చేసే పని పట్ల అంకిత భావం, తమని తాము తక్కువ చేసుకోకుండా ఉండేటువంటి స్వయం కృషి వంటి లక్షణాలన్నీ కూడా మనిషి ఎదుగుదలకు చాలా వరకు దోహదం చేస్తూ ఉంది. ఇది ఈరోజు యువవాణిలో కావ్య శర్మ గారి కథ.

యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు చిత్ర గీతాల మెలోడీలు వింటారు. కార్యక్రమంలో ముందుగా క్షణ క్షణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: చినరాయుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.
1: విద్యార్థులు

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు చదువుతున్నవారు శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు.
1: ఉద్యోగ వార్తలు. గుడ్గాంలోని రెయిల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్లో రెగ్యులర్ పద్ధతిలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జీడిఎంలో ఒక ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్లో 11, మొత్తం 12 ఖాళీలున్నాయి. ఇందులో ఉన్న విభాగాలు ఇంజనీరింగ్ లేదా బిల్డింగ్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్, బీఐఎం ఎక్స్పర్ట్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, హాస్పిటల్ ఎక్స్పర్ట్, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ ఎక్స్పర్ట్, అలాగే మెట్రో రైల్

0: ఆక్స్ఫర్డ్ ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు డీజీఎం పోస్టులకు 70,000 రూపాయల నుండి 2 లక్షల దాకా ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. వయస్సు 32 నుండి 41 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీలకైతే 600 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు 300 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపించవలసిన ఆఖరి తేదీ 30 సెప్టెంబర్. మరిన్ని వివరాల కోసం www.rites.com వెబ్సైట్లో చూడగలరు. మరొక ప్రకటన, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI హైదరాబాద్లో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కౌన్సిలర్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇందులో ఒప్పంద పద్ధతిలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు టెక్నీషియన్ ఇంకా గ్రేడ్ 2, ఇందులో మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. కావలసిన అర్హతలు, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th లేదా ITIలో ఉత్తీర్ణతతో పాటు 2 ఏళ్ల అప్రెంటిస్ ట్రైనీ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 28 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు 39,970 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 4 అక్టోబర్. పూర్తి వివరాల కోసం www.ngri.rec.in వెబ్సైట్లో చూడగలరు. మరొక ప్రకటన, మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నాగ్పూర్ మెట్రో అలాగే పూణే మెట్రో ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు, జూనియర్ ఇంజనీర్లో 6 ఖాళీలు, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ లేదా సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్లో 16 ఖాళీలు, టెక్నీషియన్లో 18, మల్టీటాస్కింగ్ స్టాఫ్ కమ్ మోటార్ డ్రైవర్ ఇందులో 4 ఖాళీలున్నాయి, అలాగే అటెండెంట్లో 12, మొత్తం 56 ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10th లేదా ITI, అలాగే సంబంధిత విభాగాల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, సివిల్ లేదా మెకానికల్ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ పూర్తి చేయాలి. 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. నెలకు బేసిక్ పే 14,000 నుండి 40,000 వరకు ఉంటుంది. అలాగే 33,000 రూపాయల నుండి 1 లక్ష వరకు ఉంటుంది. వయస్సు 40 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా జనరల్ మేనేజర్ HR మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మెట్రో భవన్ నియర్ దీక్షభూమి నాగ్పూర్ 440010. ఈ చిరునామాకు 25 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తులని పంపించాలి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో చూడగలరు. www.mahametro.org. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఉద్యోగ వార్తలు చదివిన వారు శ్రీమతి CH కమలారాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ సాయంత్రం 5:59 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 84%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 2 మిల్లీమీటర్లుగా నమోదైంది. గాలిలో తేమ 85%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 వర్షపు జల్లులు కానీ

ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో రాగల 5 రోజుల్లో చేపల వేటకు వెళ్లే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఈరోజు నుండి 22వ తేదీ వరకు ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి గారి మృదంగ లయ విన్యాసం వింటారు ఆదితాళంలో. తర్వాత స్వచ్ఛతా హీ సేవ గురించి కొన్ని వివరాలు వింటారు. వికాసం కార్యక్రమంలో సముద్ర మంథన్ పథకం గురించి శ్రీ ఎస్ ప్రమీలా కుమారి గారి వివరాలు వింటారు.

ఈ ప్రసారంలో 7:15 పలసిములు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు జీవన ఆధారాన్ని పెంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి అమ్మాజీ గారి ప్రసంగం వింటారు. జానపద గీతం తర్వాత వ్యవసాయ సమాచారంలో పరాన్న జీవులను ఉపయోగించి చీడపురుగులను నియంత్రించడం గురించి శ్రీ సిహెచ్ వెంకట రమేష్ గారు చదివిన వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరణ. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, శ్రీ ఎంజి నందన్ భట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. ఈ రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గానం వింటారు. ఈ రాత్రి 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఎగిరేసామ సొగసైన జెండా మృదగానం, రచన దాశరథి, సంగీతం ఏవి సావిత్రి. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఎల్ నరసయ్య గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు కార్యక్రమంలో పాడి పశువుల పునరుత్పత్తి సమస్యలపై అవగాహన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. సమాచారవాణి విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు హక్కుదారు పట్టాలను ముఖ్యమంత్రి రేపు పంపిణీ చేయనున్నారు.

0: ప్రత్యేకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఈరోజు సమావేశమై 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపైన కూడా చర్చించి SIPB ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 10వ తేదీన ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అవార్డుల ఎంట్రీల కోసం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నంది నాటకోత్సవాలకి రేపు 11:00 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే నాటకాలు ప్రదర్శించడానికి అనువుగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ కమిటీని 10 అక్టోబర్లో ఏర్పాటు చేస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఏ నాటకాలు ఎంపిక కాబట్టి ప్రదర్శనకి అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఈ నాటక పోటీలు నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసిన వాటికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి వేదికగా కళలకు కాణాచి అయినటువంటి తెనాలని ఎంపిక చేసుకోవడం జరిగింది.
0: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ది, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్ట్రంలోని సుమారు 60 లక్షల పీఎం కిసాన్ లబ్దిదారుల్లో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించి 86.8% ప్రగతి సాధించామన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ ఎరువుల యాప్ను రబీ 2026-27లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలను రేపు పంపిణీ చేస్తున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్దీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 11 మండలాల పరిధిలో 8,874 కోట్ల రూపాయల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను పట్టాలుగా ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి వాటితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో కీలక ఘట్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధి గమనాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా

0: ప్రపంచ వేదికపై దేశ పారిశ్రామిక ప్రగతిని చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఒక సందర్భంలో మేక్ ఇన్ ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: మేక్ ఇన్ ఇండియా దునియా కే కిసి భీ దేశ్ మే జాకర్ కే బేచియే లేకిన్ నిర్మాణ యహాన్ కీజియే మ్యానుఫ్యాక్చర్ యహాన్ కీజియే హమారే పాస్ స్కిల్ హై టాలెంట్ హై డిసిప్లిన్ హై కుచ్ కర్ గుజర్నే కా ఇరాదా హై హమ్ విశ్వ కో ఏక్ సానుకూల అవసర్ దేనా చాహతే హై కి ఆయియే కమ్ మేక్ ఇన్ ఇండియా ఔర్ హమ్ విశ్వ కో కహే ఎలక్ట్రికల్ సే లేకర్ కే ఎలక్ట్రానిక్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా కెమికల్స్ కే లేకర్ కే ఫార్మాస్యూటికల్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ సే లేకర్ కే అగ్రో వాల్యూ ఎడిషన్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా తాకత్ హై హమారే దేశ్ మే.
0: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21వ తేదీని ఇకపై ప్రతి ఏటా రాష్ట పండుగగా నిర్వహించేలా జీవోఎంఎస్ నెంబర్ 193ను అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గురజాడ అప్పారావు తెలుగు భాష, సాహిత్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి కొనియాడారు. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశముందని చెప్పారు. వీటి ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంచారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట స్థాయిలో అనకాపల్లి జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న 6వ కూడో రాష్ట స్థాయి పోటీలను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో వన్ స్టాప్ సెంటర్లు, ఓఎస్సీ పాత్ర కీలకమని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతృ శిశు విభాగంలో ఈరోజు ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బాధిత మహిళలకు అందించే సేవలలో వేగం పెంచేందుకు వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ భూటానస్య వికాసాత్మక ప్రాథమికతానాం కృతే భారతస్య పూర్ణ సమర్థనం పుష్టితం. ద్విపక్షీయ సహయోగస్య ఉభయహిత సంబద్ధానాం విషయాణాం చ విహితా సమీక్షా. బెంగళూరునగరె అద్య రక్షామంత్రిణః రాజనాథ సింహస్య సాన్నిధ్యే HAL సంస్థానేన భారతీయ వాయుసేనాయై తేజస్ LCA అథ HTT-40 ప్రశిక్షక విమానాని సమర్పయిష్యంతే. మహారాష్ట్రస్య ముకుట్బన్

లయ విన్యాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఏ ఆనంద శ్రీహరి గారి మృదంగ లయ విన్యాసం విన్నారు, ఆదితాళం. ఇంతటితో ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం సమాప్తం. స్వచ్ఛతా హీ సేవ. రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్. వ్యర్థాలను తగ్గించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి తగ్గించడం, రెడ్యూస్ పునర్వినియోగం, రీయూజ్ రీసైకిల్ అనే మూడు ఆర్లు వివరించబడ్డాయి. తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైకిల్ చేయడం అత్యంత ముఖ్యమైన సూత్రాలు. వీటిని పాటించడం ద్వారా చెత్తను చాలా వరకు తగ్గించవచ్చు. రెడ్యూస్ ఉపయోగించే వస్తువుల పరిమాణాన్ని, వ్యర్థాలను పుట్టించే విధానాన్ని మొదటి దశలోనే తగ్గించడం రెడ్యూస్. అవసరమైనంత మాత్రమే కొనుక్కోవాలి. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గొడ్డ సంచులను, నార సంచులను వాడాలి. డిస్పోజబుల్, ఒక్కసారి వాడి పడేసే వస్తువులకు దూరంగా ఉండాలి.

పునర్వినియోగం అంటే ఒక వస్తువును పడేయకుండా దాన్ని మళ్ళీ మళ్ళీ వేరే అవసరాల కోసం ఉపయోగించడమే పునర్వినియోగం. గాజు సీసాలు, డబ్బాలను వంటగదిలో నిల్వ చేయడానికి లేదా పెన్ హోల్డర్లుగా వాడవచ్చు. పాత బట్టలను శుభ్రపరిచే గుడ్డలుగా ఉపయోగించాలి.

సేవలో RRR రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ గురించి. ఇప్పుడు పెళ్లిపీటలు ఈ చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. సముద్ర మంథన్ పథకం గురించి శ్రీమతి ఎస్ ప్రమీల గారు చదివిన వివరాలు వింటారు.
1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన సముద్ర మంథన్ పథకం గురించి తెలుసుకుందాం. 140 కోట్ల జనాభా కలిగిన భారత్ తన ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. 88.5% దిగుమతి చేసుకుంటుంది. సహజ వాయువు, పెట్రోలియం ఇలా అన్నిటికీ గల్ఫ్, రష్యా, అమెరికా వంటి దేశాలపై ఆధారపడుతుంది. అంతర్జాతీయ పరిణామాలకు భారత ఇంధన భద్రత ఒడుదుడుకులకు లోనవుతుంది. ఎక్కువ దిగుమతుల వల్ల విదేశీ మార్క నిల్వలు తగ్గిపోతున్నాయి. భారత ఇంధన నిల్వల్ని అన్వేషించేందుకు సముద్ర మంథన్ అనే నేషనల్ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ ప్రకటించింది. భారతదేశ సముద్ర తీర ప్రాంతాల్లోని బేసిన్లలో చమురు, సహజ వాయువు నిల్వలను గుర్తించి భవిష్యత్తులో ఉత్పత్తి పెంచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. 2026 జులై 31న కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 84,84 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు సముద్ర అడుగు భాగంలోని భౌగోళిక నిర్మాణాలను గుర్తించేందుకు సిస్మిక్ సర్వేలు, డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్ డ్రిల్లింగ్, సైంటిఫిక్ డ్రిల్లింగ్, సాధారణ ఆఫ్ షోర్ మౌలిక వస్తులు, చమురు, గ్యాస్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ పథకం ద్వారా 600 మిలియన్ల మెట్రిక్ టన్నులకు పైగా ఆయిల్ ఈక్వలెంట్ హైడ్రోకార్బన్ నిల్వలు దేశానికి సమకూర్చవచ్చని, దేశీయ ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ పథకం విజయవంతమైతే ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 కోట్ల దిగుమతికి అయ్యే ఖర్చు తగ్గే అవకాశం ఉంది. వేలాది ఉద్యోగాలు వస్తాయి, దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, విదేశీ చమురుపై ఆధారపడ్డం తగ్గుతుంది. సముద్రం క్రింద ఉండే ఈ సంపదను వెలికితీసి భారతదేశాన్ని ఇంధన రంగంలో మరింత స్వయం సమృద్ధిగా మార్చడమే ఈ సముద్ర మంథన్ పథకం యొక్క అసలైన లక్ష్యం.
0: సముద్ర మంథన్ పథకం గురించి విన్నారు. ఇంతటితో ఈనాటి క్షమించాలి వికాసం కార్యక్రమంలో సముద్ర మంథన్ పథకం గురించి విన్నారు. చదివిన వారు శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి గారు. ఇప్పుడు నువ్వే కావాలి ఈ చిత్రం నుండి కేఎస్ చిత్ర, పి జయచంద్రన్ పాడిన పాట వింటారు.

ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీముల వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు జీవన ఆధారాన్ని పెంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి అమ్మాజీ గారి ప్రసంగం వింటారు. జానపద గీతం తర్వాత వ్యవసాయ సమాచారంలో పరాన్న జీవులను ఉపయోగించి చీడపురుగులను నియంత్రించడం అనే అంశం గురించి శ్రీ సిహెచ్ వెంకట రమేష్ గారు చదివిన వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాతలు, శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు, శ్రీ ఎంజి నందన్ భట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 స్వరమాలిక సినిమా పాటలు, 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు గారి గానం వింటారు. ఈ రాత్రి 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, ఎగిరే సామా సొగసైన జెండా బృందగానం, రచన దాశరథి, సంగీతం ఏవి సావిత్రి. 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 డాక్టర్ బిఎల్ నరసయ్య గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పాడి పశువుల పునరుత్పత్తి సమస్యలపై అవగాహన ఆవశ్యకత శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తెలుగు భాషా పండితుడు తాపి ధర్మారావు నాయుడు గారి జయంతి, తెలుగు కవి బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా వారి ఇద్దరు జీవిత విశేషాలు వింటారు. లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పివిఎస్ఎల్ హర్షిత గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు.

0: చేశారు శ్రీ కె హరి, కీబోర్డ్ శ్రీ బి ధనుంజయ, తబ్లా. తర్వాత స్వచ్ఛతా హీ సేవా గురించి కొన్ని వివరాలు సమాచార వాణి వింటారు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. నిర్వహణ శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అనయంపట్టి ఎస్ దండపాణి గారి జలతరంగం వింటారు. శ్రీ అనయంపట్టి ఎస్ గణేశన్ వయలిన్, శ్రీ తిన్నియన్ వై కృష్ణన్ మృదంగం. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంపై శ్రీవారి విహరణ. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు. ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:30 పాటల పల్లకి. 10:00 వసుదైక కుటుంబకం వరల్డ్ న్యూస్ వీక్లీ రౌండప్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 పాటల పల్లకి. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 11:30 మధురిమ. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 తెలుగు సినిమా పాటలు. స్వచ్ఛతా హీ సేవా గురించిన కొన్ని వివరాలు వింటారు. రేపు మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ ద్వారా సినిమా పాటలు కోరి వినే కార్యక్రమం. 2:31 సైనిక్ మాధురి అంశం. హర్ కిసీ కే లియే హర్ జగా హర్ దిన్ శాంతి మే నివేష్ కరీన్. నిర్వహణ శ్రీమతి శిఖా శర్మ గారు. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటల మెలోడీలు వింటారు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో ముందుగా డాక్టర్ మధుబాల కుష్వాహ గారి స్వీయ కవితలు, బచ్చే కి పుకార్, అన్మోల్ మిత్రత ఈ రెండు కథానికలు వింటారు. తర్వాత స్వచ్ఛతా హీ సేవకి సంబంధించిన కొన్ని వివరాలు వింటారు. వికాసం కార్యక్రమంలో జుగ్జాగ్ జియో శ్రీ ఎస్ ప్రమీల కుమారి గారు చదివిన సమాచారం వింటారు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. భారత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఉష్ణోగ్రత మార్పుల్లో కీటకాల ప్రవర్తనలో మార్పులు, జాగ్రత్తలు గురించి నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీసంధ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. కార్యక్రమ సమర్పణ శ్రీ సిహెచ్ వెంకట రమేష్ గారు. 7:45 స్వర్మాలిక సినిమా పాటలు. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహరణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 10:00 డైలీ అప్డేట్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ ప్లేయిడ్ ఇన్ జపాన్. తర్వాత ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు, ప్రసారాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక

శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000 పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో
తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల

0: కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ, హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మను బాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పివి సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మనుబాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు జీవనాధారాన్ని పెంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి అమ్మాజీ గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం. ఈరోజు మనం రైతు జీవనాధారాన్ని పెంచే సమగ్ర వ్యవసాయ పద్ధతులను గురించి తెలుసుకుందాం. హరిత విప్లవం ద్వారా మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరి మరియు గోధుమ పంటల్లో అధిక దిగుబడిని సాధించడంలో సఫలీకృతమై మంచి ఫలితాలు సాధించినప్పటికీ అధిక మోతాదుల్లో రసాయనిక ఎరువులను వినియోగించడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమైనాయి. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి అధిక ఉత్పత్తిని సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గడిచిన 50 దశాబ్దాల కాలంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందినప్పటికీ పెరుగుతున్న జనాభా, తరుగుతున్న కమత విస్తీర్ణం, పెరుగుతున్న సాగు వ్యయం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దిగుబడులు నిలకడగా లేకపోవడం, పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడం, వ్యవసాయ వనరుల కోసం బయటవారిపై ఆధారపడడం మొదలగు పరిస్థితుల మూలంగా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. నానాటికి వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గిపోవడం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటున్నాము. ఇటువంటి క్లిష్ట పరిస్థితులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ మొదలగిన అన్ని రకాల వ్యవసాయ ఆధారిత రంగాలన్నిటినీ సమ్మిళితం చేసి సమీకృత వ్యవసాయ విధానాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటించి అనుసరించడం ద్వారా భూసార పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, క్షేత్రస్థాయిలో లభ్యమయ్యే వనరులు, వ్యర్థాలు, అవశేషాలను పెంపకం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ తద్వారా ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందడంతో పాటు ప్రకృతి వనరులను కలుషితం చేయకుండా రైతుకు నికరాదాయం పెంచుకునే వీలుంటుంది. వ్యవసాయం చేసే రైతాంగం వ్యవసాయంతో పాటుగా అదే సాగు విస్తీర్ణంలో పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, ఉద్యాన పంటల సాగు, పశుగ్రాసాల సాగు, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం మొదలైన ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలను జత చేసుకోవడం వలన ఒక రంగం నుంచి వచ్చిన వ్యర్థాలను వేరొక రంగానికి వనరులుగా వినియోగించుకోవడమే కాకుండా ప్రకృతి సమతుల్యాన్ని కాపాడి రైతు మంచిగా నికరాదాయాన్ని పెంచుకునే వీలుంది. ఇందులో భాగంగానే రైతాంగానికి అనువైన ఆచరణ యోగ్యమైన కొన్ని వ్యవసాయ అనుబంధ రంగాలను గురించి తెలుసుకుందాం. రైతాంగం యొక్క సాగు విస్తీర్ణాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, లభ్యమయ్యే వనరులను బట్టి 3 లేదా అంతకంటే ఎక్కువ అనుబంధ రంగాలను మిళితం చేసుకోవడం వలన తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆర్థిక లాభాలను సంవత్సరం పొడుగునా పొందే అవకాశం ఉంది. మన దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ సమగ్ర వ్యవసాయ పద్ధతుల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పాడి పశువుల పెంపకం అనేది ఒక ముఖ్యమైన వ్యవసాయ అనుబంధ పరిశ్రమ. ఇందులో రైతులు 2-3 ఆవులు, అది వ్యవసాయ పనులు ఉపయోగపడే పశువులు మరియు పాల ఉత్పత్తికి 2 విధాలుగా ఉపయోగపడే పశువులను గనక పెంచుకున్నట్లయితే ఈ ఒక పాడి పశువుతో సుమారుగా 2 నుండి 4 ఎకరాలకు సరిపడా వ్యవసాయం చేసుకోవచ్చు. పాడి పశువులకు పశుగ్రాసంతో పాటు సమీకృత దానా ఇవ్వడం వలన పాల ఉత్పత్తి పెరిగి అధిక ఆదాయం వస్తుంది. పొలంలో 3 నుండి 5 సెంట్ల విస్తీర్ణంలో పశువుల మేతకు ఉపయోగపడే పశుగ్రాసాలను పెంచుకోవాలి. ఒక ఆవు నుండి 5 నుండి 10 లీటర్ల పాలిచ్చే ఆవు ఉన్నట్లయితే దీనివల్ల సుమారుగా రైతుకు నెలకి 6,000 నుండి 10,000 వరకు అదనపు ఆదాయం వస్తుంది. పాడి పశువుల పెంపకంలో గమనించుకోవలసిన ముఖ్యమైన విషయం సకాలంలో వైద్యం అందించడం, సమీకృత దానా ఏర్పాటు చేసుకోవడం. ఈ 2 అంశాల మీద రైతులు గనక దృష్టి పెట్టినట్లయితే నిరంతరంగా రైతు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక వ్యవసాయ అనుబంధ రంగమైన గొర్రెలు మేకలు పెంపకం కూడా రైతాంగానికి లాభదాయకంగా ఉండే పరిశ్రమ. గొర్రెలు మేకలను కూడా చిన్న చిన్న యూనిట్లుగా పెంచుకోవచ్చు. కానీ దీనికి అన్ని కాలాల్లో అనుకూల వాతావరణ పరిస్థితులు, పశుగ్రాస వసతి ఉండాలి. ఈ గొర్రెలు మేకల పెంపకం వల్ల మాంసం ఉత్పత్తే కాకుండా పాల ఉత్పత్తి కూడా అదనంగా పొందవచ్చు. అంతేకాకుండా వీటి వ్యర్థాలను పంటకు ఎరువుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వాతావరణంలో అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు భూమి తక్కువగా ఉండే రైతులు

గొర్రెలు, మేకల పెంపకం చేపట్టడం చాలా లాభదాయకం. గొర్రెలకు ఎటువంటి దానా లేకపోయినా కేవలం భూమిపై లభ్యమయ్యే పచ్చికతో అవి వృద్ధి కాగలవు. సమీకృత దానా కూడా అందించినట్లయితే మనం ఈ పరిశ్రమ నుంచి ఎక్కువ ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. 3 నెలల వయసు ఉన్న 5 నుండి 10 గొర్రె లేదా మేకపిల్లను పెంచుకున్నట్లయితే ఇవి సంవత్సర కాలం వరకు మనకి ఆదాయం ఇస్తాయి. సో సుమారుగా 5 నుండి 10 గొర్రె పిల్లలను మనం పెంచుకోవడం వలన సంవత్సరానికి 40,000 వరకు రైతు నికరాదాయం పొందే అవకాశం ఉంది. అయితే ఈ గొర్రెలు మేకలు పెంచుకున్నప్పుడు గొర్రె జాతుల్లో మేలైన జాతుల్ని ఎంచుకొని, ఉదాహరణకు నెల్లూరు, డక్కని, బళ్ళారి జాతికి చెందిన మేకపిల్లలను గనక తీసుకొని వాటి పెంపకం చేపట్టినట్లయితే రైతు సోదరులు మంచి నికరాదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక వ్యవసాయ అనుబంధ సంస్థ అయిన కోళ్ల పెంపకం. కోళ్ల పెంపకం పెరటి కోళ్ల పెంపకాన్ని పంటల సరళితో పాటు అనుబంధ రంగంగా చేపట్టి ఒక్కో యూనిట్కు సుమారుగా 10 నుండి 15 కోళ్లను ఏర్పాటు చేసుకొని వాటికి నివాస వసతి, నీటి సౌకర్యము, సరైన పోషణ కల్పిస్తే మంచి ఆదాయం తక్కువ కాలంలోనే వస్తుంది. కోళ్ల పెంపకం వ్యవసాయంతో కలిపితే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా సుమారు 40 నుండి 50% వరకు దానా ఖర్చును కూడా మనం ఆదా చేయవచ్చు. వ్యవసాయం నుండి వచ్చే మొక్కజొన్న, రాగులు, వరిపొట్టు, నూకలు, చెక్కలు మొదలైన వ్యర్థాలకు కోళ్లకు దానాగా కూడా ఉపయోగించవచ్చు. కోళ్లలో నాటుకోళ్ళు, వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, రాజశ్రీ మొదలైన జాతులు క్షేత్రస్థాయిలో పెంచుకోవడానికి అనువైనవే కాకుండా సహజ వ్యర్థాలు, పురుగులు, ఆకులు తినడం వల్ల రైతుకు దానా ఖర్చు కూడా మిగులుతుంది. సగటున 10 కోళ్ళు గనక రైతు పెంచుకున్నట్టయితే సుమారుగా 2,000 నుండి 3,000 వరకు ఆదాయం వస్తుంది. అదే 10 కోళ్లను పెంచుకుంటే ప్రస్తుత విలువ ప్రకారం సుమారు 30,000 నుండి 40,000 వరకు ఆదాయం పొందవచ్చని మనకి శాస్త్ర పరిశోధనల ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా కోళ్ల పెంటను మనం చేపలకు ఆహారంగా, పంటకు ఎరువుగా కూడా వినియోగించుకొని లాభదాయకంగా వ్యవసాయాన్ని చేసే అవకాశం ఉంటుంది. దీని తరువాత ఇంకొక ముఖ్యమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా చేపల పెంపకం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ చేపల పెంపకం అనేది మనకి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలలో మరియు నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలకి చాలా అనువైన పరిశ్రమగా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి కొన్ని రకాల చేపలు అంటే కట్ల, రోహు, సిల్వర్ కార్ప్ వంటి చేపల పెంపకాన్ని చేపట్టి దానికోసం మనం 1.5 నుండి 2 మీటర్ల లోతు గల చెరువులో ఉదజని సూచికను అనుసరించి చేపలను విడుదల చేయవచ్చు. సో ఈ చేపలు 4 నుండి 5 మాసాల్లో రైతుకు అందుబాటులోకి వస్తాయి. సో ఈ రకంగా 3-4 రకాల చేపలను చెరువులోకి విడుదల చేసి వాటి నుంచి సుమారుగా సంవత్సరానికి రైతు 30,000 వరకు నికరాదాయాన్ని పొందే వీలుంటుంది. అదేవిధంగా తేనెటీగల పెంపకం, ఇది కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. తేనెటీగలకు కావలసిన పుప్పిడి, మకరందం క్షేత్రంలోని మొక్కల నుంచే లభిస్తుంది. ముఖ్యంగా పుష్పించే జాతి పూల మొక్కలు చాలా అనువైనవి. మొదటిసారిగా తేనె పరిశ్రమని చేపట్టేటప్పుడు 2 కాలనీలతో ఈ పరిశ్రమని చేపట్టవలసి ఉంటుంది. పుప్పిడి లభ్యతను బట్టి కాలనీల సంఖ్యను పెంచుకోవాలి. తేనెటీగలకు మకరందం, పుప్పిడిని అందించే మొక్కలలో ముఖ్యమైనవి ఉసిరి, నేరేడు, కుంకుడు, టేకు, గానుగ, యూకలిప్టస్, మునగ, నిమ్మ, నారింజ మొదలైనవి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. సో ఈ పుప్పిడి యొక్క లభ్యత ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో ఆ పంట సరళిని బట్టి ఆయా ప్రాంతాల్లో 2 పెట్టెల వరకు మనం పెట్టుకొని ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా చాలా లాభదాయకంగా రైతాంగం చేపట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ పెట్టుబడితో వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా చేపట్టే ఇంకొక పరిశ్రమ పట్టుపురుగుల పెంపకం అని చెప్పుకోవచ్చు. పట్టుపురుగుల పెంపకానికి మల్బరీ పంట సాగు కోసం సుమారుగా 10 సెంట్ల భూమిని కేటాయించుకుంటే

క్షేత్రంలో మనం పట్టుపురుగుల యూనిట్ పెట్టుకునే వీలుంటుంది. ఈ పరిశ్రమలో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలకు లోను కాకుండా ప్రతి 2-3 నెలలకు ఒకసారి పంట చేతికంది అదనపు ఆదాయ మార్గంగా కూడా ఉంటుంది. పట్టు పరిశ్రమలో ప్రధానంగా పట్టు పురుగులను పెంచడానికి ట్రీలను, చంద్రికలను ఏర్పాటు చేయడానికి చిన్న షెడ్ అవసరమవుతుంది. ఈ పట్టు పురుగుల పెంపకం యూనిట్ నిర్వహణకు కావలసిన సామాగ్రిని పట్టు పరిశ్రమ ద్వారా రైతు సోదరులు సబ్సిడీ రూపంలో కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఇంకొక ముఖ్యమైనది పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగుల్లో చాలా రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి. అందులో వరిగడ్డితో అభివృద్ధి చెందే ఆయిస్టర్ జాతి పుట్టగొడుగులను మనము పెంచినట్లయితే వరిగడ్డిని కూడా సమర్థవంతంగా మనం ఉపయోగించుకొని వీలుంటుంది. సో ఈ పుట్టగొడుగుల పెరుగుదలకు సుమారుగా 30 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 8 నుండి 9 శాతం వరకు తేమ అవసరమవుతుంది. కాబట్టి ఉష్ణం అధికంగా ఉండే ప్రాంతానికి ఈ వరిగడ్డి పుట్టగొడుగులను తమ క్షేత్రంలోనే చేర్చుకుంటే రైతు సోదరులు అదనపు ఆదాయాన్ని పొందే వీలుంటుంది. సో ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటు పొలంలో తప్పనిసరిగా బయోగ్యాస్ ప్లాంట్ కూడా పెట్టుకున్నట్లయితే వ్యవసాయ వ్యర్థాల నుండి మనం కాలుష్యరహితమైన తక్కువ ఖర్చుతో కూడుకున్న రైతుకు కావలసిన ఇంధనాన్ని అవసరాలకు సమకూరుస్తుంది. దీనిలో వాడే పేడ, జీవ వ్యర్థ పదార్థాలు పొలంలో స్థాయిలో ఉన్న పశువుల నుండి పొందొచ్చు. బయోగ్యాస్ ప్లాంట్లో వివిధ పరిమాణాల్లో మనకి లభ్యమవుతుంది. దీనివల్ల మనం వ్యవసాయ వ్యర్థాలని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకునే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది. అవి ఏంటంటే సహజ వనరులు, నేల స్వభావం, నీటి వసతి, ప్రాంతీయ వాతావరణం ఆధారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకోవలసిన అవసరం ఉంటుంది. ఇంకా వివిధ రంగాల అనుసంధానం వలన పెరిగే దిగుబడులు, వచ్చే ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మార్కెట్తో కూడా అనుసంధానం చేసుకొని సాగు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. ఇంకా రైతులు తమ నైపుణ్యత, ఆచార వ్యవహారాలు, సంస్కృతి వంటివి కూడా దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉంటుంది. ఇంకా ఈ మిశ్రమ మరియు సమగ్ర వ్యవసాయ విధానంలో క్షేత్రస్థాయిలో వివిధ వాతావరణ పరిస్థితులకు, వివిధ ప్రాంతాలకు అనువైన ప్రణాళికలు పరిశోధనల్లో తయారు చేయడం జరిగింది. అవి ముఖ్యంగా 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. సమృద్ధిగా నీటి వసతి కలిగి ఉన్న ప్రాంతాలకు, అంటే డెల్టా ప్రాంతాలకు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఈ జిల్లాల రైతు సోదరులకు వరి పంటతో పాటు చేపలు మిశ్రమ సేద్యం చేయొచ్చు. తరువాత వరి, చేపలు, కోళ్ల పెంపకం చేపట్టవచ్చు. వరి, చేపలు, అజొల్లా పెంపకం కూడా చేపట్టవచ్చు. తరువాత వరి, చేపలు, కోళ్ళు, గొర్రెలు, కూరగాయలు మొదలగునవి 4 రకాల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని సమ్మిళితం చేసి కూడా చేసుకునే అవకాశం ఉంది. సో డెల్టా ప్రాంత రైతులకు నీటి సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వరి పంటతో పాటు వాళ్ళు లాభదాయకంగా చేపల పెంపకం, వాటితో పాటు రొయ్యలు, కూరగాయలు, గొర్రెలు మొదలైనవన్నీ కూడా సమగ్రంగా చేపట్టి మంచి లాభాలు సాధించవచ్చు. అదే రకంగా వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాలకు, రాయలసీమ వంటి ప్రాంతాలకు పంటల ప్రణాళికలో కూరగాయల సాగు, పాడి పశువులు, పుట్టగొడుగుల పెంపకం, తర్వాత మెట్ట ఫలజాతులు, తేనెటీగల పెంపకం, పట్టుపురుగుల పెంపకం మొదలైనవి చేపట్టవచ్చు. అదే రకంగా గిరిజన ప్రాంతాలకు అనువైనవి ఆహార పంటలు, పశుగ్రాస పంటల సాగు, పాడి పశువుల పెంపకం, కూరగాయలు, బహుళ అంతస్తుల పద్ధతిలో కూరగాయల పెంపకం, తేనెటీగల పెంపకం మొదలైనవి సమగ్ర సేద్య ప్రణాళికలో అవలంబించినట్లయితే రైతు సోదరులు కష్ట నష్టాల యొక్క ఒడిదుడుగులను అధిగమించి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చివరిగా మనకి ఈ సమగ్ర వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ఆచరణ వల్ల కలిగే లాభాలని
సూక్ష్మంగా గనక

0: మనం గమనించినట్లయితే రైతుకు సాధారణంగా వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం సంవత్సరంలో పంట కోత తర్వాత 1-2 సార్లు మాత్రమే వస్తుంది. ఇందులో వివిధ రకాల అనుబంధ రంగాలను ఆచరించడం వల్ల కోళ్ల నుండి, గొర్రెల నుండి, ఆవుల నుండి రోజువారీ రైతుకి ఎంతో కొంత ఆదాయం వచ్చి వెసులుబాటు ఉంటుంది. వ్యవసాయ ఉప ఉత్పత్తులను పశువులకు, కోళ్లకు దానాగా వాడుకోవడానికి మరియు పశువులు, కోళ్ళు, గొర్రెల గత్తాన్ని పంటలో ఎరువుగా వాడి భూసారాన్ని వృద్ధి చేసుకునే అవకాశంగా కూడా ఉంటుంది. చిన్న మరియు సన్నకారు రైతులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల వారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి వీలవుతుంది. సో రైతాంగానికి కూడా సంవత్సరంలో ఎక్కువ కాలం పని దొరకడం వల్ల గ్రామీణ నిరుద్యోగాన్ని కూడా కొంతవరకు నిర్మూలించే అవకాశం కూడా ఉంటుంది. కనుక రైతాంగం వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, గొర్రెలు, మేకలు, చేపలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం మొదలైన వాటిని అవకాశాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి వ్యవసాయంతో పాటు సమ్మిళితం చేసి సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టడం వల్ల అధిక నికరాదాయం పొందడమే కాకుండా వ్యవసాయంలో వచ్చే చాలా వరకు కష్ట నష్టాలని ఎదుర్కొని వాళ్ళు ఆర్థికంగా లాభపడవచ్చు.
1: రైతు జీవనాధారాన్ని పెంచే సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి అమ్మాజీ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. పరాన్న జీవులను ఉపయోగించి చీడపురుగులను నియంత్రించడం గురించి శ్రీ సిహెచ్ వెంకట రమేష్ గారు చదివిన వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో పరాన్న జీవులను ఉపయోగించి చీడపురుగులను నియంత్రించడం గురించి తెలుసుకుందాం. ప్రతి పురుగు జీవిత చరిత్ర గుడ్డు దశ, గొంగల పురుగు దశ, కోసస్థ దశ అనగా నిద్రావస్థ దశ, అలాగే రెక్కల పురుగు దశ అనబడే

0: నాలుగు దశల్లో పూర్తవుతుంది. సహస్యంగా ప్రతి దశ శత్రుపురుగులకు లోనవుతూ ఉంటుంది. చీడపురుగు యొక్క గుడ్ల మీద పరాణజీవులు దాడి వలన గొంగళ పురుగు దశ రాకుండా నాశనమై అందులో నుండి పరాణజీవులు ఉత్పత్తి అవుతాయి. వీటిని గుడ్డు పరాణజీవులుగా వ్యవహరిస్తారు. గుడ్డు దశను నశింపజేసే పరాణజీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామ గుడ్డు పరాణజీవి. ఇది వివిధ రకాల పంటల్లో పలు రకాల పురుగులపై గుడ్డు దశలో ఆశించి వాటిని నాశనం చేస్తుంది. ట్రైకో కార్డులుగా వ్యవహరించబడే పరాణజీవులు ఆశించిన గుడ్ల కార్డులను రైతు సోదరులు పంట పొలాల్లో ఆకు అడుగు భాగంలో అమర్చుకున్నట్లయితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఈ పరాణజీవిని పంట పొలాల్లో వాడుకోవాలనుకున్నప్పుడు 2 రోజులు ముందు అనగా 7వ రోజున ట్రైకో కార్డును చిన్న చిన్న ముక్కలుగా చేసి పంట పొలాల్లో 5 మీటర్లకు ఒకటి చొప్పున ఆకు అడుగు భాగాన్ని పిన్చేయాలి. ట్రైకోగ్రామ పరాణజీవులు మరుసటి రోజున బయటకు వచ్చి హానికారక పురుగు గుడ్లను వెతికి ఆశించి నాశనం చేస్తాయి. వరి పైరు నాటిన 20 రోజుల నుండి పైరును పరిశీలిస్తూ ఉండాలి. కాండం తొలచి పురుగు గుడ్లను ఆకు చివరలలో, ఆకుముడత పురుగు గుడ్లు ఆకు ఈన వెంబడి ఉంటాయి. ఆకుల మీద గుడ్లు లేదా పైరులో రెక్కల పురుగులు కనిపించిన వెంటనే పరాణజీవి గుడ్లను పైరులో వదలాలి. వరిలో చీడ పురుగుల నివారణకు 40,000 ట్రైకోగ్రామ గుడ్లు కావాలి. ఒక్కో ట్రైకో కార్డు మీద 20,000 గుడ్లు ఉంటాయి. 2 ట్రైకో కార్డులను 16 చిన్న ముక్కలుగా చేసుకుని ఆకులు అడుగు భాగాన ఎండ ప్రత్యక్షంగా పడకుండా స్టాప్లర్తో పిన్నింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అమర్చిన 2 నుండి 3 రోజుల్లో ట్రైకో కార్డులోని గుడ్ల నుండి ట్రైకోగ్రామ పరాణజీవులు బయటకు వస్తాయి. ఇవి పైరుకు హాని కలిగించే పురుగుల గుడ్లను వెతికి వాటి నుండి రసం పీల్చి చంపివేసి పరాణజీవులు అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా ట్రైకోగ్రామ కార్డులను 10 రోజుల వ్యవధిలో 3 నుండి 6 సార్లు పొలంలో వరి నాటిన 30 రోజుల నుండి 60 రోజుల మధ్య కాలంలో వరి పొలంలో అమర్చినట్లయితే కాండం తొలచు పురుగు, ఆకుముడత పురుగు పూర్తిగా నివారించవచ్చు. వరిలో కాండం తొలచు పురుగు నివారణకు ట్రైకోగ్రామ జపానికంను, ఆకుముడత పురుగు నివారణకు ట్రైకోగ్రామ కిలోనిస్ను ఉపయోగించాలి. మొక్కజొన్న పంట నాశించు కాండం తొలచు పురుగు నివారణకు ట్రైకోగ్రామ కార్డులను మొలకెత్తిన 7 రోజుల నుండి ఎకరం పొలంలో 40,000 ట్రైకోగ్రామ కిలోనిస్ పరాణజీవి గుడ్లను 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్టినట్లయితే కాండం తొలచు పురుగు నివారించవచ్చు. మొక్కజొన్నను ఇటీవల ఆశించిన కత్తెర పురుగు నివారణకు ట్రైకోగ్రామ కిలోనిస్ పరాణజీవిని 40,000 గుడ్లను మొక్కజొన్న మొలకెత్తిన 7 రోజుల నుండి 2 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో వదలాలి. చెరుకు పంటలో పేక పురుగు, కాండం తొలచు పురుగులను ట్రైకోగ్రామ కిలోనిస్ పరాణజీవి సమర్థవంతంగా నివారిస్తుంది. చెరుకు నాటిన 4 రోజుల నుండి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 6 నుండి 8 సార్లు ఎకరాకు 20,000 ట్రైకోగ్రామ కిలోనిస్ పరాణజీవులను వదలాలి. చెరుకు పంటలో కాండం తొలచు పురుగు నివారణకు చెరుకు నాటిన 120 రోజుల నుండి 2 నుండి 4 సార్లు ఎకరాకు 20,000 ట్రైకోగ్రామ కిలోనిస్ పరాణజీవులను 7 నుండి 10 రోజుల వ్యవధిలో వదలాలి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలలో అనగా ఏప్రిల్ జూన్ నెలలో ట్రైకోగ్రామ కిలోనిస్ అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే పరాణజీవులను చెరుకు పంటలో ఎకరానికి 20,000 పరాణజీవులను 8 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో చెరుకు నాటిన 30 రోజుల నుండి అలాగే 4 సార్లు కణుపులు ఏర్పడే దశలో వదలాలి. ప్రతి పంటల మీద వచ్చే శనగపచ్చ పురుగు, గులాబీ రంగు కాయతొలచు పురుగులను ట్రైకోగ్రామ కిలోనిస్ గుడ్డు పరాణజీవులను ఎకరానికి 60,000 చొప్పున విత్తిన 45 రోజుల నుండి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 4 నుండి 6 సార్లు పెట్టి పూర్తిగా నివారించుకోవచ్చు. వేరుశెనగ పంట నాశించు ఆకుముడత పురుగును ట్రైకోగ్రామ కిలోనిస్ పరాణజీవులు 20,000 ఉన్న ట్రైకో కార్డును విత్తిన 30 రోజుల నుండి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 3 నుండి 6 సార్లు పెట్టి నివారించవచ్చు. టమాటా, వంగ, బెండ మొదలైన కూరగాయల పంటల మీద వచ్చే కాండం తొలచు పురుగు, కాయతొలచు పురుగు, శనగపచ్చ పురుగులను 20,000 గుడ్లు ఉన్న ట్రైకో కార్డును ఎకరానికి చొప్పున పూత సమయం నుండి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 3 నుండి 6 సార్లు పెట్టి పూర్తిగా నివారించవచ్చు.
1: వ్యవసాయ సమాచారంలో మీరు ఇంతవరకు పరాణజీవులను ఉపయోగించి చీడపురుగులను నియంత్రించడం గురించి శ్రీ సిహెచ్ వెంకట రమేష్ గారు చదివిన వ్యవసాయ సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం ఇద్దాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
3: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే,

0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటి ఇట్లు డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు, సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని, డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
0: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో, ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, వితిన్ 1 డే నుంచి ఒక 3 డేస్ మ్యాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లో డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్గా ఏమైనా అవసరం ఉందంటారా?
0: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 కోట్లు 20 కోట్లు ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 నుంచి 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, అంటే బిలో 10 ఇయర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 స్టేజ్ నుండి ఒక 10 ఇయర్స్ వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కండిషన్స్, అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 ఇయర్స్, అలా ఈ 4 క్రైటీరియా ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి, స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
0: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి

0: గ్రాంట్స్, సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్, సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 స్లైడ్ పిచ్ డెక్ ప్రజెంటేషన్, అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినరు, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ అఫీషియల్, బ్యాంకరు, ఒక ఇన్వెస్టర్, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
0: రైట్, ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ SSFS లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎలిఫ్ వి హబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
0: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వి హబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట, ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటర్, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసి ఎలీప్ వి హబ్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-స్టార్ రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-స్టార్ రేటింగ్, అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు, మేము ఇంక్యుబేటర్ ద్వారా SSFS ఆపరేషనైజేషన్, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-స్టార్ రేటింగ్ ద్వారా, మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు SSFS ప్రాముఖ్యత ఏమిటంటే, స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్, మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరఫున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SSFS పోర్టల్ ఆన్లైన్లో మీకు, మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, మీరు మీకు జనరల్గా మీకు ఈ DPT రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5 to 6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే, మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ CCD కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలన్నా. సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి, ఇంకొక 2 ఇంక్యుబేటర్స్ వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత, సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబుగారు, శ్రీ ఎంజి నందన్ భట్ గారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమల గిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమ పురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు 4వ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజవరదుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు. అకానొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా కూడా మేము ముందు అనేవారట. అంతేనా కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలి

0: తప్పచేసుకొని దాసభావనతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాన్ స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకే కాదు, సరీసృపాలు పశుపక్షి మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మాన్ని అనుశిక్షితమని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనం అంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
1: ఆచార్యుల గారు ధన్యవాదాలు. చక్కగా నాలుగవ రోజు నాలుగు స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో ఆ స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్లి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి, శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి, భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి, ఒకటి కాదు రెండు కాదు, తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశంలో ఒక్కంలో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగివచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖ చక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణుస్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువలననే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలో కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనేమో కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం, అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారీ నానా నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు, ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామి

0: వారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడవీధుల్లో స్వామివారు అలా అడుగు పెట్టారు. శ్వేత ఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేత ఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోందిట. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామ రూప గుణ లీలా ధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానాన్ మందబుద్ధిస్తారు. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదని. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతుందా? కాదు. ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా ఏమీ నిర్ణయించుకోలేకపోయారు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలం అయ్యే ప్రాణంబులు ఠావులు దప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించాడు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం, పోతన్న గారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎన్నుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణి నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు. అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేతి అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించారట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైనటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడవీధులలో, దక్షిణ మాడవీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజ రాజ సరస్సు అని కూడా ఉండేది. కాలగమనంలో అనేక మార్పులు, చేర్పులు, కూర్పులు, తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్ర దృష్ట్యా మనమంతా కూడా చక్కగా వినేటువంటి మహద్భాగ్యం కలిగించాడు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలు తనని లోకపాలురు అందరు వహిస్తూ ఉంటే మోస్తూ ఉంటే అహంకార మమకారాలని త్యాగం చెయ్యాలనే సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనం అందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. గజరాజవరద గోవిందా గోవిందా.
0: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే. ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేర్లు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మము వెట్రేగుతుందో, అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా ఇలాంటి ఆపద వచ్చింది రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా ఒక్క మాట గ్రహిద్దాం, పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం అధికారం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ ఆడాడు, కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తన సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజునే రాజుగా ఉంచి ఆయనకి సలహాదారుడుగా నిలబడి పోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్లకు కేవలం ఒక సరదా కోసం, చెప్పుకోవడం కోసం, గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము, మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్యపట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రు భయం వస్తే, అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్య రక్షణ ఎలా అన్నారు. అయ్యా దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు, ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేషసాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.

ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించినవాడు ఆయనే, సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా ఆయన సేవకులుగా ఉంటారు కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయటానికి మేము ముందు అహమికతో వస్తారు కాబట్టి అలాంటి మహారాజులు లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్ని కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క దివ్య లీలల్ని మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించినవాడు వరాహ రూపంలో, అందుకనే ఈ క్షేత్రానికి ఆది వరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నారు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం, వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠమిది, కార్యస్థానం ఇది, కారణం అనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అనంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను, ఋషిపత్నులను, మహర్షులంతా గృహస్థులే, అలాంటి ఆ ఋషిపత్నుల ద్వారా ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందజనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా చూడటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్మరణాదిష్టవర్షిణ అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాడు. అందువలనే గోవిందనామస్మరణం ఆ గోపాలులను గోవులను అందరినీ కూడా రక్షించినటువంటి ఆ అవతార వైభవం కృష్ణావతారంలో చూస్తాం. 5000 సంవత్సరాల నాడు ఆ లీలలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు ఎప్పుడో జరిగినటువంటి ఆ గజరాజ వరద లీలని అమ్మవార్లకు చూపిస్తున్నాడా అన్నట్లుగా ఆ శ్రీదేవితో భూదేవితో చక్కగా ఆ వాహనం మీద దివ్యమైనటువంటి దివ్య ఆభరణాలతో శోభిస్తూ దివ్య మాలికలతో షడ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్థి శమనాయస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ మాల వీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా, పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా 12 ఆళ్వారులు గానం చేసినటువంటి ఆ పాసుర గానం సాగుతూ ఉంటుంది. వెనుకగా ఋగ్వేద యజుర్వేద

0: సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద రిక్కులు, సామములు, యజస్సులు, ఆధర్వణిక మంత్రని మంత్ర పాఠం జరుగుతూ ఉంటారు. ముందుగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం? ఏతదచింత్యంతు ఆ దైవస్వరూపాన్ని ఎవరు నిర్వచించలేరు అని ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయుని రూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందుడుగా, గోవిందునిగా, లీలామానుష విగ్రహునిగా, ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్టి గారి ద్వారా తెలుసుకుందాం. గోవిందా గోవిందా.
1: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనం ఏమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి బేడి ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూసమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూసమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణువు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలు ఏమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి 4 వేదాలు. కనుక 4 వేదాలే 4 స్తంభాలుగా ఆ 7 కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో, సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా, భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా, ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబు గారు మనకు అందజేస్తారు.
0: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్ర ఫాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అని స్మరిద్దాం, భజిద్దాం, కీర్తిద్దాం. ఆ 7 కొండల వాడి యొక్క స్మరణ కీర్తనలు మనలో దివ్యమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగించుగాక అని సర్వమానవ కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేటువంటి ఆ దివ్య స్ఫూర్తిని కలిగించాలి అని ఆ దేవదేవుణ్ణి శ్రీభూరమణుడైనటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా నోరారా స్మరిద్దాం, కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ, జయ జయ రమానాథ, జయ వెంకటేశ తిరుమల.

ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అని ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఆయన ప్రతిష్ట, ఆయన అక్కడ నిలుస్తారట. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడుంటావయ్యా నువ్వు, నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానన్నాడు. అందువలనే స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనం అందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీయ

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీరామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలలో సహకారం సమన్వయం కొనసాగించడానికి భారత్ యుఏఈలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ టెలిఫోన్ ద్వారా ఈరోజు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలతో సహా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న 10 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 4 ఏళ్లలో 70,000 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ రంగం 100,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నామని అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: Very good response. Country roundtables have basically, see, some of the countries have come in very large contingents. We are very encouraged by it. Japan, Singapore, both of them are 30 plus companies participating in their pavilions. Many European countries, Netherlands is there, Sweden is there. And overall, the response is very good. The country roundtables are basically showing that the companies

0: Companies from those countries can expand their work. The governments are supporting that, and looks like it's going to be a very good journey ahead.
1: దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. హర్యానాలోని సోనిపట్లో చట్టం విధానం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై ఈరోజు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా ఈ అభివృద్ధి జరుగుతోందన్నారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత వంటి రంగాలలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గత 12 కాలంలో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ది చెందిందన్నారు. మారుమూల సరిహద్దు ప్రాంతాలకు సైతం ఇప్పుడు మోటారు వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే 80 కోట్లకు పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందుతున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: आज से 12 साल पहले हम कहाँ थे, हमको कोई नहीं पूछते थे. आधे से ज़्यादा गरीबी के रेखा के नीचे में, आधा से ज़्यादा आबादी, बिजली, पानी नहीं मिलते थे. आज परिस्थिति बदल गई है. आज देश कोने कोने तक लाभार्थी मोदी जी का बनाया हुआ स्कीम लोगों तक पहुँच रहे हैं.
1: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు నితిన్ నబిన్ బీహార్ వరద సహాయ నిధికి 3 నెలల జీతం 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. బీహార్లో వరద పరిస్థితిని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వంటివి వ్యవసాయ రంగంలో 3 కీలకమని చెప్పారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని ఎంతగా మార్చినప్పటికీ వ్యవసాయం మాత్రం ఎప్పటికీ అత్యవసరమైందిగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती. अन्न खेत में ही पैदा होगा, और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
1: ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో MDL, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ AP మధ్య అవగాహన ఒప్పందం ఈరోజు జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై MDL సుమారు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్తో పాటు మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ది చెందే అవకాశముంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్టలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్ దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా కేవలం ఒక తరానికి చెందిన సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా

0: ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటివి ఉన్నాయి. దేశంలోని బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళం, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్, యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా నువ్వు నేను ప్రేమ ఈ చిత్రం నుండి నరేష్ అయ్యర్ శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

0: సఖి ఈ చిత్రం నుండి సుజాత మోహన్ బృందగానం వింటారు.
1: డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్ డుమ్

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గానం వింటారు. కార్యక్రమంలో ముందుగా దరిదాపు లేక సావేరి రాగం, ఆదితాళం, త్యాగరాజు కీర్తన.

దరి గరి దరి దగరి దరి దరి దరి దమ దరి దని దమ దని దమగరి మదని దమగరి మదద మగరి దమగరి మగరి.

ధని ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ ధ మ

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గానం విన్నారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు.

Finally.

దొంగరాముడు చిత్రం నుండి జిక్కి పాడిన పాట విన్నారు. ఇప్పుడు మిస్సమ్మ చిత్రం నుండి ఏఎం రాజా, పి సుశీల పాడిన పాట వింటారు.

బావలు మామలు లాలలు లాలలు లాలలు లాలలు లాలలు.

कोई कोई कोई मैं।

వస్తాను, నీదంట ఉంటాను, ఏ నీ వెంట వస్తాను, నీదంట ఉంటాను. కయ్యంతి బాంటి మావా, కయ్యంతి బాంటి మా, తెలియని బలి అని సరే అని చలాడి.

Thank you.

రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తెలుగు భాషా పండితుడు తాపి ధర్మారావు నాయుడు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తెలుగు కవి బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి పివిఎస్ఎల్ హర్షిత గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ్ తబలా. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అనయంపట్టి ఎస్ దండపాణి గారి జలతరంగం వింటారు. శ్రీ అనయంపట్టి ఎస్ గణేశన్ వయలిన్, శ్రీ తిన్నియన్ వై కృష్ణన్ మృదంగం.

ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఎగరేసమా సొగసైన జెండా బృందగానం, రచన దాశరథి, సంగీతం ఏవి సావిత్రి. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. 6 గంటల 35 నిమిషాలకు పాలెం పనుల కార్యక్రమంలో పాడి పశువుల పునరుత్పత్తి సమస్యలపై అవగాహన ఆవశ్యకత, శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. రేపు ఉదయం 9 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంపై శ్రీవారి విహరణ, వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు. ప్రతీక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పాటల పల్లకి, 10 గంటలకు వసుదైక కుటుంబం. రేపు మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాలకు మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా, మహిళా శ్రోతలు ఫోనిన్ లైవ్ ద్వారా సినిమా పాటలు కోరి వినే కార్యక్రమం. 2 గంటల 31 నిమిషానికి సైనిక్ మాధురి అంశం, హర్ కిసీ కే లియే, హర్ జగ, హర్ దిన్, శాంతి మే నివేష్ కరేన్ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శిఖా శర్మ గారు. సాయంత్రం 5 గంటలకు యువవాణి, 6 గంటలకు సమాచారవాణి. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ మధుబాల కుష్వాహా గారి స్వీయ కథానికలు, బచ్చే కి పుకార్, అన్మోల్ మిత్రత ఈ 2 కథానికలు వింటారు. స్వచ్ఛతా హీ సేవాకి సంబంధించిన కొన్ని విషయాలు వింటారు. వికాసంలో జుగ్జాగ్ జియో శ్రీ ఎస్ ప్రమీల కుమారి గారు చదివిన సమాచారం వింటారు. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. కార్యక్రమ ప్రాయోజకులు భారత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఉష్ణోగ్రత మార్పులతో కీటకాల ప్రవర్తనలో మార్పులు జాగ్రత్తలు గురించి నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీసంధ్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. కార్యక్రమ సమర్పణ శ్రీ సిహెచ్ వెంకట రమేష్ గారు. 7 గంటల 45 నిమిషాలకు స్వరమాలిక సినిమా పాటలు, 8 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహరణ, వ్యాఖ్యతలు శ్రీ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు. రేపు రాత్రి 10 గంటలకు డైలీ అప్డేట్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026. ఆ తర్వాత ఆపాత మధురాలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ రాత్రి 9 గంటలకు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 4 మిల్లీమీటర్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు హెచ్చరిక. బలమైన ఈదురుగాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు అండమాన్ సముద్రం వైపుగా వీచే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు అండమాన్ సముద్రం, కొన్ని ప్రాంతాలైన ఆగ్నేయ బంగాళాఖాతంలో వీచే అవకాశం ఉంది. కాబట్టి చేపల వేటకు వెళ్లేవారు ఈరోజు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక విధిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:08. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 నిమిషానికి 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.